ఉపసంహరించుకోవాలని, ఆ దేశ అణుకేంద్రాలు మళ్లీ పునరుద్దరించుకోలేని విధంగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. ఆర్థికపరమైన ఆంక్షల్లో భాగంగా లెబనాన్కు చెందిన సాయుధ సంస్థ హిజ్బుల్లాపై కూడా అమెరికా చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ఆ సంస్థకు నిధులు చేరవేస్తున్న ఆర్థిక నెట్వర్క్తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అంతేకాకుండా ఆ గ్రూప్ను ఇరాన్ ప్రాక్సీగా అభివర్ణించింది. లెబనాన్, తుర్కీయే, యుఏఈ, ఇరాన్ దేశాల మధ్య వాణిజ్య విమానాల ద్వారా కొరియర్స్ రూపంలో $100 మిలియన్ను ఈ నెట్వర్క్ తరలిస్తోందని అమెరికా ఆరోపించింది. కెనడాపై 50% కొత్త సుంకాలు విధిస్తున్నామని అమెరికా ఇటీవల చేసిన ప్రకటనకు కెనడా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కెనడా నుంచి అమెరికాకు వచ్చే కొన్ని వస్తువులపై 50% వరకు కొత్త సుంకాలు విధించే విషయంలో ఇరు దేశాల మధ్య ఇటీవల తీవ్ర చర్చలు జరిగాయి. శుక్రవారం అమెరికా కెనడా వాణిజ్య ప్రతినిధులు వరుసగా 3వ రోజు సమావేశమై ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. కొన్ని ప్రతిపాదనల ప్రకారం కెనడా తయారు చేసిన వాహనాలపై సుంకాన్ని 25 నుంచి 15% తగ్గించే అవకాశముండగా ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను కూడా తగ్గించే ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ఇక చైనా, దక్షిణ కొరియా సంబంధాలు కూడా ఈ వారం కీలకంగా మారాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్హీ బుధా గురువారాల్లో దక్షిణ కొరియాలో పర్యటించారు. 5 ఏళ్ల తర్వాత ఆయన చేసిన ఈ అధికార పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. ఎందుకంటే అమెరికా చైనా పోటీలో దక్షిణ కొరియా ఏవైపు పూర్తిగా మద్దతుగా నిలవకుండా వ్యూహాత్మకమైన స్వయం ప్రతిపత్తిని కొనసాగించాలని వాంగ్హీ సూచించారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అమెరికా ఉత్తర కొరియాపై తన కఠినమైన విధానాన్ని మార్చుకోవాలని చైనా అభిప్రాయపడింది. అదే సమయంలో ఉత్తర కొరియా కూడా క్షిపణి ప్రయోగాలు నిర్వహించినట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా కలిసి నిర్వహిస్తున్న ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలను ముందుగానే ముగించే నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక విన్యాసాలను తగ్గించాలని ఆదేశించినప్పటికీ ఉత్తర కొరియా దీనిని సరిపడని చర్యగా అభివర్ణించింది. ఇదే సమయంలో ఉత్తర కొరియా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్దం గతవారం కూడా కొనసాగింది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్ దాడులు చేసుకోవడంతో ఇటీవల 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పలు నివేదికలు వెల్లడించాయి. యుక్రెయిన్ రష్యా ప్రాంతాలపై భారీ సంఖ్యలో డ్రోన్స్ ను ప్రయోగించింది. మాస్కో, క్రిమియా తదితర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడులు యుద్దం మరింత విస్తరిస్తున్న సంకేతాలనిస్తున్నాయి. అలాగే గురువారం కీవ్ నగరంపై జరిగిన భారీ వైమానిక దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు గాయపడ్డారని నివేదికలు వెల్లడించాయి. అలాగే నల్ల సముద్ర ప్రాంతంలో కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. రొమేనియా సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్నట్లు అనుమానించిన నౌకను ధ్వంసం చేసిన ఘటనపై యూరోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే యుద్దంతో పాటు యుక్రెయిన్లో శాంతి చర్చల అవకాశాలు కూడా చర్చకు వచ్చాయి. రష్యా కొత్త శాంతి ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాప్కోవ్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని రష్యా స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా యుక్రెయిన్ యుద్దానికి పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ త్వరితగతిన ఈ ఒప్పందం సాధించడం చాలా కష్టమైన విషయమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. నైజీరియాలోని వాయువ్య రాష్టమైన సొకోటోలో గురువారం పడవ ప్రమాదంలో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లనే ఈ పడవ మునిగిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బోటులో ఉన్న ప్రయాణికులంతా పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో పడవలో సుమారు 70 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. గత వారంలో పలుచోట్ల బంగారు గని కూలిపోయిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో పశ్చిమ ప్రాంతంలోని ఓ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 30 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు. నానా మాంబరే ప్రావిన్స్ పరిధిలోని అబా ప్రాంతంలో మంగళవారం ఈ విషాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. స్థానికంగా కార్మికులు తవ్వుతున్న ఓ బంగారు గని అకస్మాత్తుగా కుప్పకూలిందని, దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఇక దక్షిణమెరికా దేశమైన కొలంబియాలోని పోలికార్పా ప్రాంతంలో ఓపెన్ పిట్ బంగారు గని కుప్పకూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇటువంటి అక్రమ బంగారు తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాయుధ ముఠాలు, డ్రగ్స్ రవాణా సహా పలు చట్టవిరుద్ద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరానా రాష్టంలో మినీ బస్సు ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది వైద్య సిబ్బంది, రోగులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు కురిటిబాకు సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఆసుపత్రి

లకు రోగులను వారి సహచరులను తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వారు వెల్లడించారు. అమెరికాలోని వెస్టర్న్ అలస్కాలో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో వెళుతున్న ఈ చార్టర్ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులంతా మరణించారు. అమెరికా రక్షణ శాఖ ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. అలస్కాలోని యాంకరేజ్ కు పశ్చిమాన సుమారు 450 మైళ్ల దూరంలో ఉన్న కేప్ న్యూన్హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక భారత పొరుగుదేశమైన బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఎన్నికయ్యారు. గురువారం ఆ దేశ పార్లమెంట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 225 ఓట్లు సాధించడంతో ఆయన బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రత్యర్థి 11 పార్టీల ప్రతిపక్ష కూటమి మద్దతుతో పోటీ చేసిన ఓలీ అహ్మద్ కు 88 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే దాదాపు 35 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇక పాకిస్తాన్ లో జైల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పలు ఆందోళనలు వ్యక్తమవడంతో ఆయనను జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు 18 ఆదేశించింది. ఈ పరిణామం పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన కేసులు, ఆయన ఆరోగ్యం, రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఐరోపాలోని అగ్ని ప్రమాదాలు, కార్ చిచ్చులు ఈ వారం కూడా వార్తల్లో నిలిచాయి. బెల్జియంలోని హైఫైన్స్ ప్రాంతంలో గత శతాబ్ద కాలంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటి సంభవించింది. వేల హెక్టార్ల ప్రాంతం ప్రభావితమవడంతో వందలాది మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఐరోపాలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, అగ్ని ప్రమాదాలు వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సుమారు 3000 హెక్టార్ల ప్రాంతం ఈ మంటల ప్రభావానికి గురైనట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 500 మంది అత్యవసర సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. జర్మనీ నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పొగమంచు కారణంగా కొన్ని సమయాల్లో హెలికాప్టర్ల ద్వారా నీటిని చల్లే చర్యలు కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఇక ఆసియాలో ఈ వారం ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగింది. తూర్పు ఇండోనేషియాలో సోమవారం సంభవించిన భూకంపం ప్రమాదంలో 68 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా గాయపడ్డారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా భూకంపం తర్వాత కూడా దాదాపు 1600 ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిక్కా, మంగరాయి ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడటం, రహదారులు దెబ్బతినడం, సుమారు 500 ఇళ్లు ప్రభావితమవడం పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. ఇక దక్షిణ కొరియాలో భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటంతో ఒకరు మరణించగా చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతంలో కూడా కొండచర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా తీవ్రమైన వర్షాలు, వేడి, వరదలు వంటి ప్రకృతి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పసివాడి ప్రాణం చిత్రం నుంచి ఈ పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా పాపినిపాలెం సూర్యనారాయణ, ఎర్రిస్వామి, సన్న నల్లప్ప.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన ప్రేమలేఖ చిత్రం నుంచి ఈ పాట గీత రచన భువనచంద్ర. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం ప్రతాప్ గారు విశాఖపట్నం నుంచి.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన బంగారు బుల్లోడు చిత్రం నుంచి పాట, సంగీతం రాజ్కోటి, సాహిత్యం వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెత్తనపల్లి నుంచి సుబ్రమణి గారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన సమరసింహారెడ్డి చిత్రం నుంచి పాట, సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి.

శ్రోతలు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీల పాడిన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పాట, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్రరావు, కృష్ణవేణి త్యాగులు.

కార్యక్రమంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్ చిత్ర పడిన డాడీ చిత్రం నుంచి పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయిషా.

కార్యక్రమం ఇప్పుడు ఎస్ జానకి పడిన మంచి మనసులు చిత్రించి ఈ పాట సంగీతం కెవి మహదేవన్ సాహిత్యం ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి నుంచి మహమ్మద్ బురాహనుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలు బాబు, అలాగే ఇంకొక శ్రోత ఎవరు అంటే ఈ పాటనే కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు, వీరి కోసం ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా ప్రేమయుద్ధం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన ఈ పాట గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మమ్మ కిషోర్ వీరి కోసం ఈ పాట.

మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు కోరుకున్న పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ప్రేమలేఖ ఈ చిత్రం నుంచి. ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట.

మీరు విన్న పాట ప్రేమదేశం చిత్రం నుంచి ఏఆర్ రెహమాన్ బృందం పాడిన పాటకు రచన భువన చంద్ర. వినబోతున్న పాట రాగం. ఈ చిత్రం నుంచి సుధా రఘునందన్ రజనీ రామకృష్ణన్ పాడిన పాట.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట రాజకుమారుడు. ఈ చిత్రం నుంచి సుఖవీందర్ సింగ్ చిత్ర పాడిన పాటకు రచన సుద్దాల అశోక్ తేజ.

వినబోతున్న పాట కేరింగ్ ద. ఈ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాటకు సంగీతం మిక్కీజే మేయర్, రచన రామజోగయ్య శాస్త్రి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రక్షకుడు. ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణన్, ఉన్నికృష్ణన్, హరిణి పాడిన పాటకు రచన భువన చంద్ర.

వినబోతున్న పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఈ చిత్రం నుంచి హరిహరన్ కౌసల్య పాడిన పాటకు రచన కందికొండ.

0: మీరింతవరకు ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలకు వస్తుంది. వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सुधार उनकी सरकार के लिए मजबूरी नहीं बल्कि प्रतिबद्धता है. उन्होंने कहा कि सरकार की नीतियां लोगों के हित और देश के विकास को ध्यान में रखकर बनाई जा रही हैं. नई दिल्ली में इकोनॉमिक टाइम्स वर्ल्ड लीडर्स फोरम में प्रधानमंत्री ने कहा कि सरकार केवल नियम नहीं बदल रही बल्कि नीतियों में भी व्यापक बदलाव कर रही है. प्रधानमंत्री ने कहा कि वैश्विक स्तर पर संसाधनों को लेकर बढ़ता तनाव

0: కార్యక్రమంలో చివరిగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.
1: పాడండి.

మీరు విన్న ఆ పాటతో లాహిరి లాహిరిలో కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ను తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయలు కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది.

0: కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్ను ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్దత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ది అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్, మేనే ఏసే సాత్ సెక్టర్స్ కి బాత్ కీ జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై ఔర్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో, గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై, ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై, కి రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై, యే హమారా కమిట్మెంట్ హై, యే హమారా కన్విక్షన్ హై.
0: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాట జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది. హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను, అలాగే సిఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమాపేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరీమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని

0: ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31 తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కాని ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నామాడ కాయజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలపుళలోని పున్నామడ కాయజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేసులు 22 చుండన్ వల్లంలు అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలపుళ చేరుకున్నారు. అలపుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలపుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకార మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పౌలమి బసు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడి త్రిసా జాలి, గాయత్రి గోపిచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశం చెందిన ట్రిసా జాలి, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా భక్తి గీతాలు వింటారు. గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు వింటారు.

మీరింత వరకు భక్తి సంగీత కార్యక్రమంలో గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తనలు విన్నారు. ఇప్పుడు శ్రీ మల్లాది సూరిబాబు గారు పాడిన లలిత సంగీతం వింటారు.

0: మీరింతవరకు మల్లాది సూరిబాబు గారి లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ముందుగా వినబోతున్న పాట కోకిలమ్మ. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుంచి మహాలక్ష్మి అయ్యర్ మరియు శిల్పారావు పాడిన పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలో ఈరోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఈరోజు బ్రిక్స్ దేశాల క్రీడా శాఖ మంత్రుల బృందం తోట్లకొండను సందర్శించింది. తోట్లకొండలోని మహాబౌద్ద స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. పురావస్తు అవశేషాలు, బౌద్ద జీవన విధాన విశేషాలను మంత్రుల బృందానికి అధికారులు వివరించారు. అనంతరం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వారితో కలిసి మొక్కలు నాటారు. రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో ముఖ్యమంత్రి

0: నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఏకోడూరు జడ్పీ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. 2047 నాటికి రాష్టంలో తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు, మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి, ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది.
0: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు మూడో విడత పరిహారాన్ని ముఖ్యమంత్రి ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు అందజేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని చెప్పారు. భవిష్యత్తులో వెలిగొండ నీటితో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొంటూ,
2: వెలిగొండ ఈ 31 చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలుంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితుల్ని, పీడీఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
0: రాష్టంలోని ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించినట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు 221 కోట్ల 67 లక్షల రూపాయలతో అంచనాలు రూపొందించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పోలవరం జిల్లా రంపచోడవరం, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తెనాలి, మార్కాపురం జిల్లా గిద్దలూరు, తిరుపతి జిల్లా కేంద్రంలో 50 పడకల సమీకృత ఆయుష్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ యునానీ వైద్య కళాశాల, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు, విశాఖపట్నం విమ్స్లో నేచురోపతి యోగా కళాశాల, ఆయుష్ ఆసుపత్రికి అదనపు వసతులు, చింతూరు ఏరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్లో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణాలు చేపడతామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన పాఠశాల పునర్నిర్మాణ పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత పాఠశాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీన తిరుపతి వేదికగా పోటీలు ప్రారంభమవుతాయని, 4 రోజుల పాటు పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈ నెల 29వ తేదీన విజయవాడలో ప్రోత్సాహకాలను అందజేస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్తున్నాయి. అందులో ప్రధానమైంది పీఎం స్వనిధి. ఈ పథకం ద్వారా మహిళలు రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వనిధి పథకం కింద బ్యాంకు ద్వారా 100,000 రూపాయల రుణాలను పొందారు. పీఎం స్వనిధి పథకం కింద రుణాలను సులువుగా బ్యాంకుల నుంచి పొందుతున్నారని, ఎలాంటి డాక్యుమెంటు ఛార్జీలు లేకుండా మహిళలు రుణాలను అందుకుంటున్నట్లు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మెప్మా ఇన్ఛార్జ్

0: దివాకర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: నెప్మా పరిధిలో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ లింకేజ్ సంబంధించి 185 గ్రూప్ సభ్యులకు 30 కోట్ల దాకా మనం బ్యాంక్ లింకేజ్ కింద రుణాలు ఇచ్చినాము. అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బ్యాంక్ లింకేజ్ పర్పస్ లో చార్జెస్ అన్ని తీసారు, అంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అని, డాక్యుమెంట్ ఛార్జెస్ అని, ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని చాలా ఉన్నాయి. అందుకు ఇప్పుడు మనకు ఛార్జెస్ ఏమీ లేకుండా ఓన్లీ వడ్డీ మాత్రమే ఇచ్చేటట్టుగా బ్యాంక్ లోన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘ సభ్యులకు చాలా బెనిఫిట్ గా ఉంది. ప్రభుత్వం ఇలా మేలు చేసినందుకు సంఘ సభ్యులు కూడా చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు తోట్లకొండ సందర్శనతో ఈరోజు ప్రారంభమయ్యాయి. వికసిత భారత లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం విశాఖపట్నం కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
4: కాదు, ముందుగా పొదుపు,
3: ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
4: మరి ఆ కమ్మలు
3: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
5: ఆర్బీఐ అంటోంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32 2026 వరకు సంబంధిత ఈఆర్

0: ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ ఎన్ఈటీ మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి నయనాల వాణిశ్రీ గారి కళ్యాణ రాగం కథానిక వింటారు.
5: ధగధగలాడే తెల్లని ఇస్త్రీమడతను ధరించి టీవీగా వచ్చిన సూర్యుడి అందాన్ని అస్సలు పట్టించుకోకుండా సెంటర్లో ఎవరి హడావుడిలో వాళ్లు ఉన్నారు. భుజాల మీద తుండ్లు, చేతుల్లో క్యారేజీలతో కొంతమంది పిచ్చాపాటి మాట్లాడుతుంటే వచ్చే ట్రక్కుల వంక ఆశగా చూస్తున్నారు కొందరు. ఒక ట్రక్కు వచ్చి ఒక గుంపు దగ్గర ఆగడం, ఆడా మగ అందరూ బిలబిలా ఎక్కిపోవడం ఒక్క నిమిషంలో జరిగిపోయాయి. బేల్దారీ పనికి పోయేవారందరూ ట్రక్కులో సర్దుకు కూర్చున్నారు. ట్రక్కు బయలుదేరింది. క్యాబిన్కి ఆనుకుని నిలబడ్డ సూరిగాడు, ఏమ్మాయ్యా నన్ను మీ పనిలోకి తీసుకోవచ్చు కదా అన్నాడు. ఇప్పుడు చేతనావు కదరా గణేష్ గారి దగ్గర అన్నాడు మేస్త్రి చంద్రరావు. చేతనాన్లే, నువ్వు రమ్మంటే అక్కడ మానేసి వచ్చేస్తాను అన్నాడు సూరి. ఈడిచ్చేస్తాడనుకుంటున్నావా? ఎప్పుడు డబ్బులు అప్పుడు, ఎన్నున్నా ఈడు సారాకే సరిపోవు, సందాలైందంటే అంటూ కమలను చూసి ఆగిపోయాడు చంద్రరావు దోస్తు జాని. అప్పటి వరకు సూర్యుని కిరణాలు పడి తెల్లగా మెరుస్తున్న కమల చెక్కిళ్ళు కందగడ్డలయ్యాయి. ఎర్రబడి చూసి, ఆ చెప్పు సందాలైతే ఎడగపోతాడు, స్వర్ణ దగ్గరికే కదా, నాకు తెలియదనుకుంటున్నావా? కోపంగా అరిచింది కమల. కమలకు తెలిసిపోయిందని చంద్రరావు తిడతాడేమో అని బెదిరిపోయాడు జాని. ఓరి దీనికి రక్కిత్త వెట్రా అనేసి మాట మరల్చడానికి, ఎరశివా మీ బిల్డింగ్ పని అయిపోతున్నట్టుంది, ఇంకొక అంట్రాక్ట్ ఏదైనా ఉందా మీ మేస్త్రికి అంటూ శివవైపు తిరిగిపోయాడు చంద్రరావు. సాయంత్రం పని అయిపోయాక అందరూ ఇళ్లకు చేరారు. జాని, చంద్రరావు సారా కొట్టుకుపోయారు. సూరిగాడు చూసావా, నీ దగ్గరికి వచ్చేస్తానంటున్నాడు అన్నాడు జాని. అవునరా, ఎప్పుడునుంచో ఆశపడుతున్నాడు అన్నాడు చంద్రరావు. అవును, నువ్విక్కడ తాగిదొలుతుంటే ఆశపడడు అన్నాడు జాని. ఏంట్రా అన్నాడు చంద్రరావు. ఏం లేదులే నువ్వు కాని అన్నాడు జాని. ఇక్కడ పీకల దాకా తాగి దాని దగ్గరికి పోతావు, ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికెళ్తావు. సంద్రుళ్ళేడని సూర్యుడు ఊరికే కూర్చుంటాడా ఏంటి అన్నాడు జాని. మత్తు దిగిపోయింది చంద్రరావుకి. ఇంటికి పోదాం పదరా అన్నాడు. ఏది సీసాక అళియాబందే అన్నాడు జాని. నువ్వు దాగు, నేను పోతున్నా, విసవిస సైకిల్ తీసుకుని ఇంటివైపు బయలుదేరాడు చంద్రరావు. పనిలో నుంచి ఇంటికి వచ్చిన సూరి ఒంటి మీద ప్యాంటు షర్టు తీసి మేకు తగిలించి తుండు కట్టుకుని పొయ్యి మీద గుండిగిలోని వేణీళ్లు బకెట్లో వంపుకున్నాడు. ఒక్కో చెంబు పోసుకుంటుంటే ప్రాణం లేచివచ్చి ఊహల్లోకు పరిగెడుతుంది సూరికి. స్నానం చేస్తానవ్వుకుంటాడు ఈడొకడో అంటున్న వాళ్ల అమ్మ మాటలతో స్పృహలోకి వచ్చి మరోసారి నవ్వుకున్నాడు. తనకి ఇష్టమైన చిన్నపూల తెల్ల చొక్కా వేసుకున్నాడు. అద్దం దగ్గర నిలబడి పౌడర్ చేతిలో వేసుకుని రెండు చేతులతో రుద్ది ఒకసారి దులిపి ముఖానికి, చెవులకు, మెడకు రాసుకున్నాడు. చేతివేళ్లతో జుట్టు వెనక్కి సవరించుకున్నాడు. బొటనవేలు, చూపుడు వేళ్లతో మేసం ఒకసారి కిందకు సవరించుకుని విజిల్ వేసుకుంటూ చేతికున్న వాచీ చూసుకుని బైక్ మీద బయలుదేరాడు సూరి. ఏరసూరి ఇలా వచ్చావు? కమల పక్కింట్లో ఉండే వీరేశు అడిగాడు. మాయ దగ్గర పనుందేమో అడుగుదామని అన్నాడు గబుక్కున. ఇక్కడ ఆడెక్కడుంటాడిప్పుడు, సారా కొట్టుకుపోయింటాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. అరుగుమీద సూరిని చూసి కమల గడపలోపలే నిలబడిపోయింది. కమలా, ఓ పాల ఆలోచించవే అన్నాడు నెమ్మదిగా సూరి. వినపడనట్లుగా, టీ తాగుతావా అంది కమల గట్టిగా. వద్దు, విసుగు కనపడనేకుండా అన్నాడు సూరి. కమల బయటికి వచ్చి పొయ్యి మీద టీ కాచింది. ఎంతో చెప్పాలనుకుని వచ్చి ఏమీ చెప్పలేక కమలను ఒప్పించడానికి సూరి పడే ఇబ్బంది అంతా గమనిస్తున్నా తెలియనట్లుగా టీ

ఇచ్చి, సూరీ పెళ్ళైన దాన్ని నా వెంట పడకపోతే మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకోరాదు. మీ అమ్మ చూసిన పిల్లకల్లా వంకలెడతనేవంట? నా మొగుడు ఎలాంటోడైనా చేసుకున్నాక తప్పదు కదా. ఇంకోటితో తిరుగుతుంది అంటే అదేమన్నా మర్యాద చెప్పు. నా మొగుడు తాగుడు మానేసి ఇంటి పట్టునుంటే అంతే చాలు నాకు. నా మీద ఆశలు వదిలేసుకుని హాయిగా పెళ్లి చేసుకో. మీ అమ్మ కూడా సంతోషపడద్ది, అంది కమల. ఏదైనా కొత్తగా చెప్పు, ఎప్పుడు చెప్పేదేగా, విసుగ్గా అన్నాడు సూరి. సరే ఒకటి చెప్పు, ఆడు చేసిన తప్పే నన్ను చేయమంటావా, అంది కమల. నీకేమైనా పిచ్చా, పెళ్లి చేసుకుంటానంటున్నాను కదా, అన్నాడు సూరి. అయితే మాత్రం ఆడిని వదిలేసి ఆడికి అన్యాయం చేయమంటావా, అడిగింది కమల. ఓ ఎంత ఆనందంగా ఉన్నావో మరి, అన్యాయమంట, అన్యాయమైపోతాడు మరి నిజమే, అంటూ చేతిలో గ్లాసుని పక్కన ఉన్న మల్లె పొదల్లోకి విసిరేసి విసురుగా వెళ్లిపోయాడు సూరి. ఒగుర్చుకుంటూ సైకిల్ తొక్కుకొస్తున్న చంద్రరావు దారిలో సూరిని చూసి, ఒరే సూరి అంటూ వేసిన కేకకు అందకుండా వేగంగా వెళ్లిపోయాడు సూరి. వస్తూనే బూతులు పంచాంగం అందుకున్నాడు చంద్రరావు. గంగవెర్రులు ఎత్తుపోయాడు. కమల చెప్పేది వినకుండా తిడుతూనే ఉన్నాడు. ఇదిగో చాలాసార్లు చెప్పాను నీకు నేను అలాంటి దాన్ని కాదని, ఇంకో పాలే ఆ మాట అన్నావంటే బాగోదు, వేలు చూపించి ఆవేశంగా అంది కమల. మరెందుకొచ్చాడే ఆడు చెప్పు, అంటూ కమలను కొట్టడం మొదలుపెట్టాడు. తప్పించుకుని లోపలికి పోయి తలుపు వేసుకుంది కమల. 3 రోజులైనా ఇంటికి రాలేదు చందర్రావు. జానీని అడిగితే స్వర్ణ ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు. మరో 4 రోజులైనా రాకపోయేసరికి బాగా ఆలోచించింది. జానీని వీరేశుని పిలిచి, ఇక భరించడం నా వల్ల కాదని మా అత్తకి చెప్పేశాను. వత్తాడో అక్కడే సత్తాడో ఆడిష్టం, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను, అడిగి చెప్పండి, ఇక నా వల్ల కాదు, అంది చేతులడ్డంగా ఊపుతూ. ఎక్కడికి అన్నారు ఇద్దరూ ఒకేసారి. మా అమ్మకాడికి, అక్కడున్నా ఏరేగానే ఉంటాను, నా కట్టంతోనే పొట్ట పోసుకోలేనా, ఇక్కడుండి నా కట్టమంతా ఈడికెట్టి ఇడితో ఒళ్ళి పులిసిపోయేలా దెబ్బలు తిండవేంటి కర్మ నాకు, అడుగురంతా తిరిగొచ్చి నాది తప్పంటుంటే సచ్చిపోవాలనిపిస్తుందత్తా, అక్కడికి చేరిన వీరేశు భార్యను పట్టుకుని ఏడుస్తూ అంది కమల. కొద్దిగా ఊర్చుకోవాలే కమల, అంది ఆమె. ఊర్చుకోలేదా అత్త ఇన్నాళ్ళు, అడిగింది కమల. పిల్లో జల్లో పుడితే మారిపోతాడే, అంది ఆమె. ఎందుకు, పిల్లలు ఈపులు కూడా ఆడికప్పచెప్పడానికా, మేమిద్దరం సంపాదించింది, అడి తాగుడికే చాలదు, ఇంక పిల్లల్నేం పెంచుతాడాడు, ముక్కు చీదింది. అందుకోనేమో దేవుడు నాకు పిల్లల్నివ్వలేదు అంటూ 2 అరచేతులతో ముఖం తుడుచుకుని, ఏమో అత్త ఇక్కడే ఉంటే సచ్చిపోయేలా ఉన్నాను, ఏ ఓట్లోనో దూకి చావాలనిపిస్తుంది, నేను పోతున్నాను, వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది కమల. జానీ చంద్రరావు కోసం స్వర్ణ ఇంటికి పరిగెత్తాడు. దబదబా తలుపులు కొడుతున్నాడు. తలుపు తీయే స్వర్ణ, నీకాడే ఉండిపోతున్నా కదే, నా పాటు మొత్తం నీకే పెడితిని, అనగానే పటాలన తలుపు తెరిచింది స్వర్ణ. ఏంటి పాటే, మొత్తం నాకే పెడుతున్నావు, సిగ్గు లేకపోతే సరి, నీ పాటు నీ తాగుడికే చాలదు, డబ్బు అడిగితే సానిదాన్ని అవుతానని ఊరుకుంటుంటే ఇదే బాగుందనుకుంటున్నావు, చెవి కమ్మలు తాకట్టు ఇడిపించమని ఎన్నిసార్లు అడిగాను, చివరికి వాళ్ళ అమ్మేసుకునే కాడికొచ్చిన రూపాయి ఇవ్వలేకపోయావు, ఈడి పాటంతా పెట్టేస్తున్నాడంట నాకు, ఎల్లవతలకి నేను ఏడకో పోతే గాని ఈడి పేడ ఎరగదవ్వదు, అంటూ దబ్బును తలిపేసుకుంది స్వర్ణ. చంద్రరావును వెతుక్కుంటూ వచ్చిన జానీ, రారా ఇంకింటికి పోదాం అని జబ్బ పట్టి లేపిన వాకిట్లో మట్టిలో పొర్లుతూ పిచ్చిగా తిడుతూ, నేను రాను నువ్వో, అన్నాడు. నువ్వెళ్ళిపోయాక మరీ దారుణం అయిపోయాడు కమల, ఎంత చెప్పినా వినకుండా తిండి తిప్పలు మాని దాని పంచనే పట్టుకు వేలాడుతున్నాడు, అని జానీ చెప్పాడు కమలతో. వచ్చేసి తప్పు చేశానా అని మనసులో అనుకుంటూ వాకిట్లో మంచానికి కరుచుకుని రాత్రంతా పొగిలిన కమలగోడు ఎదురుగా ఉండి మత్తు చెల్లే చందమామ చూడలేదు. ఎక్కడో మత్తులో జోగే చంద్రరావు వినలేడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపట్టింది కమలకు. ఉదయాన్నే కోయిల కుహూ కుహూ రాగాలతో కొత్త ఆలోచనతో మేల్కొన్న కమలను నునువెచ్చని కిరణాల స్పర్శతో పలకరించాడు సూర్యుడు. రేవులో రాయిమీద దబదబా బట్టలు ఉతుకున్న కమల తలెత్తి చూసింది. దూరంగా సూరి నవ్వుతూ నిలుచున్నాడు. గాలికెగిరే వెంట్రుకలను ఎడమచేత్తో పైకి తోసుకుంటూ సూరిని చూసి నవ్వుకుని పిండిన బట్టలు
బకెట్లో వేసుకుంది.

0: అంది కమల. నే పట్టుకొస్తాలే పదా అన్నాడు దగ్గరగా వచ్చి ఓరగా చూస్తూ సూరి. నవ్వుతూ కమల ముందు నడుస్తూ ఉంటే కమలనే చూస్తూ సూరి వెనక నడుస్తున్నాడు. చేతిలో బకెట్ లేదు, బట్టలు లేవు, ఎండ చల్లగా వెన్నెలలాగా ఉంది. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ తీగ మీద బట్టలు ఆరేస్తున్నారు ఇద్దరు. దుప్పటి ఒక పక్క పట్టుకుని ఆరేయడానికి సాయం చేస్తున్నాడు సూరి. అది అకస్మాత్తుగా పెళ్లి తెరగా మారిపోయింది. తెరకు అటుపక్క కమల, ఇటుపక్క సూరి. ఆ తెరను నెమ్మదిగా ఎత్తి కమలను చూడ్డానికి ప్రయత్నిస్తుంటే పంతులుగారు మంత్రాలు ఆపకుండానే సూరి చేతిమీద ఒక్కటిచ్చి తప్పన్నట్లు ముక్కుమీద వేలు వేసుకున్నారు. అంతే మెలకు వచ్చేసింది సూరికి. ఒళ్లంతా పులకలేసి చిరు చెమటలు పట్టాయి. కల గుర్తుకు తెచ్చుకుని దేవుని పటంకేసి గడియారం కేసి చూశాడు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట అనుకుని మంచం మీద నుంచి లేవడమే విజిలు వేస్తూ బయటకు వచ్చాడు. ఎక్కడి రాగమో అందుకుని వత్తాసుగా తీయగా కూస్తున్న కోయల కోసం కొమ్మ కొమ్మ వెతుకుతూ కళ్యాణ రాగం అందుకున్నాడు సూరి. మట్టిలో దొర్లుతున్న చంద్రరావుకు మత్తు దిగి గుసగుసగా మాటలు వినిపిస్తున్నాయి. స్వర్ణని బొంబాయికి అమ్మేయడం ఇప్పటికయ్యింద్రా, ఇక ఈడి పెళ్ళాన్ని అన్నాడు ఒకడు. ష్, నెమ్మదిగా అన్నాడు రెండోవాడు. ఏం పర్వాలేదు, ఈడెప్పుడు లేవాలి, తాగుపోతే అదవా, మనల్నేం చేస్తాడీడు. ఈడిక్కడ ఉండగానే ఈడుంచుకున్న దాన్ని అమ్మేశాం, ఇంక ఈడి పెళ్ళం అమ్మగారింటికి పోయిందట, దాన్ని పట్టుకోవాలి. అప్పుడు గాని డబ్బులు మొత్తం ఇవ్వడు సేటు పద అన్నాడు మొదటివాడు. మత్తు దిగిపోయింది చంద్రరావుకి. గబుక్కున లేచి తూలుతూ చుట్టూ పరిగెత్తాడు. ఎవ్వరూ కనబడలేదు. గాబరాగా స్వర్ణను పిలిచాడు. ఎన్ని కేకలు వేసినా బయటకు రాలేదు. ఎందుకలాగా గొంతుకోసిన మేకలారుతో రాత్రి ఎక్కడికో వెళ్ళింది కదా అంది పక్కింటి వీరమ్మ. ఎక్కడికెళ్ళింది, ఎవరితో వెళ్ళింది అడిగాడు చంద్రరావు. నాకేం తెలుసు, దాన్నే అడుగు, చేదరించుకుంటూ లోనికి పోయింది వీరమ్మ. ఒంటికంటుకున్న బురదా తుడుచుకుని ఫోన్ కోసం జేబు వెతుక్కున్నాడు. దొరకలేదు. గబగబా కమల దగ్గరకు పరిగెత్తాడు. ఒంట్లో శక్తి లేదు, తూలిపోతున్నాడు. అయినా పరుగాపలేదు. అత్తగారింటి చుట్టూ తిరుగుతూ కమలా కమలా అని కేకలు పెట్టాడు. ఎక్కడా కమల కనపడలేదు. ఏ, ఎందుకు కమలా కమలా కమలా అని చీరుకుంటున్నావు? దాన్ని తన్ని తగిలేశావు కదా, దాని దగ్గరే ఊరేగు, పెళ్ళా ఎందుకు నీకు, తిడుతుంది అత్త. ఎక్కడికెళ్ళిందో చెప్పు అన్నాడు దీనంగా. ఏట్లోకి పావతలకి తలుపేసుకుంది అత్త. చేసేది లేక జానీ దగ్గరికి పరిగెత్తాడు. ఒరే జానీ, కమల కనపట్టలేదురా ఏడుస్తూ చెప్పాడు చంద్రరావు. ఆ బొంబాయి వాళ్ళకి అమ్మడానికి తీసుకుపోతుంటే సూరిగాడు కాపాడాడు. ఆడు నేను నానా తంటాలు పడి స్వర్ణని కమలని ఇద్దరిని తీసుకొచ్చాం, అదిగో చూడు అంటూ మూలలో ఏడుస్తూ కూర్చున్న కమలను చూపించాడు జాని. కమలను చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయి దగ్గరకు పరిగెత్తాడు. ఇంకెప్పుడు ఇలా చేయనే కమల, అసలే అమాయకురాలివి, నువ్వేమైపోయావో అని పేణం కొట్టుకులాడిపోయిందే, నిన్ను చూశాను అంతే చాలు, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళినా ఇంకా అంటూనే స్పృహ తప్పి కమల కాళ్ల దగ్గర పడిపోయాడు చంద్రరావు. అడగ్గానే సూరిగాడు దేవుడిలా వచ్చి మా కాపురం నిలబెట్టాడు. మీ అందరి చేత ఇంత నాటకం ఆడించాడు, ఈ నాటకానికి స్వర్ణను కూడా ఒప్పించాడు. మీ మేలెన్నటికీ మర్చిపోను జాని, చచ్చి కడుపును పుడతానని చెప్పు ఆ స్వర్ణకు, దండం పెడుతూ అంది కమల. నిజంగా మనిషి అంటే సూరిగాడు, ఆడి ప్రేమ కంటే నీ సంతోషమే ముఖ్యం అనుకుని ఇంత చేశాడు, ఆడి ఫోటో పెట్టుకుని పూజించుకోవాలి అన్నాడు జాని. ఈ ఎదవకి బుద్ధి బుధవారంతో తెల్లారకుండా చూసుకో మరి, మన ప్లాన్ ఎక్కడా లీక్ అవ్వకూడదు, సరే జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోయాడు జాని. మబ్బు తొలగించుకుని చల్లగా నవ్వుతున్న చందమామను చూసి కలువులా విచ్చుకుంది కమల మనసు.
1: మీరింతవరకు శ్రీమతి నయనాల వాణిశ్రీ గారి కళ్యాణరాగం కథానిక విన్నారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఆనాటి తరం వారి

ఆరోగ్య సూత్రాలు గురించిన విశేషాలు వింటారు. ఆనాటితరం, నేటితరం ఈ రెండు తరాల వారి జీవన శైలిలో చాలా వ్యత్యాసముందనే చెప్పాలి, ముఖ్యంగా చేసే పని విషయంలో. ఈ రోజుల్లో ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఇక పనిచేసే కంప్యూటర్ల దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఊబకాయానికి గురవుతున్నారు. ఇక మహిళలను కనుక చూసినట్లయితే వయసుతో సంబంధం లేకుండా కీళ్లనొప్పులు, థైరాయిడ్, ఇంకా అనేక వ్యాధులకు గురి అవుతున్నారు. దీనికంతటికీ కారణం మానసిక సమస్యలు, వ్యాయామం లేకపోవడం. ఇక వచ్చిన బరువును తగ్గించుకోవడానికి జిమ్లని, ఏరోబిక్స్ అని చేస్తున్నారు. ఆనాటితరం వారు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడిపారు. ఆ చేసే పనుల్లోనే ఎన్నో ఆసనాలు కూడా వేసేవారు. ఆ పనులు, ఆసనాలేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి ఆసనం మాలాసనం. మహిళలు వంగి ముగ్గు వేయడమే ఈ మాలాసనం. చుక్కలు పెట్టడం, గీతలు కలపడం, ఇలా చేయడం వల్ల వెన్నుముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ఆసనం మన బామ్మలు, అమ్మమ్మలు ప్రతిరోజూ చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు రాకుండా చేసుకున్నారు. ఇక రెండవ ఆసనం ఉత్కటాసనం. అప్పటి కాలంలో వాషింగ్ మిషన్లనేవే లేవు. బట్టలు ఉతకడం, పిండడం స్వయంగా చేసుకునేవారు. ఈ బట్టలు ఉతకడం అంటే రెండు కాళ్లు కొంత వంచి, నడుమును నిటారుగా పెట్టి బట్టలను చేతులతో రాయికి బాదడం, అలాగే బట్టలను జాడించడం వల్ల చేతులకి, భుజాలకి, నడుముకి, ఇలా అన్నింటికీ కూడా ఒకేసారి వ్యాయామం జరుగుతుంది. దీన్నే జిమ్లో నేడు చైర్ పోస్, ఆర్మ్ వర్కౌట్ అని చెప్పి చేయిస్తున్నారు. ఇది మన అమ్మమ్మలు, బామ్మలు బట్టలు ఉతకడం ద్వారానే ఈ ఆసనాన్ని మనకు పరిచయం చేసేశారు. మూడవ ఆసనం త్రికోణాసనం. తడిబట్టలను పిండి దండం మీద ఆరేయడమే ఈ త్రికోణాసనం. బట్టలు ఆరేస్తున్నప్పుడు కాలు ఒకవైపు, చెయ్యి పైకి, నడుమును నిటారుగా పెట్టడం లేదా కొద్దిగా వంచడం, ఇలా చేయడం వల్ల శరీరం ఒక ప్రక్కకి సాగుతుంది. దీనివల్ల లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి. నాలుగో ఆసనం అధోముఖ శ్వానాసనం. వంగి ఇల్లు కసువు ఊడ్చుకోవడం, అలాగే వంగి తడిబట్ట పెట్టడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, మెదడు చురుకుగా ఉంటుంది, పొట్ట దగ్గర కొవ్వు కూడా కరుగుతుంది. ఐదో ఆసనం మార్జరాసనం. కూర్చుని బూడితతో గిన్నెలు తోమడం, కడగడం. దీనివల్ల మణికట్టు, వేళ్లు తిరుగుతాయి, ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. అంతేకాదు బూడిదలో ఉన్నటువంటి పొటాష్ అనేది సహజమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. అప్పటి కాలంలో ఈ పనులన్నీ కూడా మన పెద్దవాళ్లు స్వయంగా చేసుకునేవారు. ఇక నేటి కాలంలో కనుక చూసినట్లయితే బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్లు, గిన్నెలు తోమడానికి డిష్ వాష్ బార్లు, ఇల్లు ఊడవడానికి రోబోలు, ఇలా అన్ని పనులు మిషన్లే చేసేస్తూ ఉంటే మెడనొప్పి, నడుం నొప్పి, బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఎక్కువే కదా. ఇంటి పని చేయడం అంటే అది పని కాదు, దానిని ఇంటి యోగం అంటారు. పతంజలి అష్టాంగ యోగంలో చెప్పినట్లు యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చెయ్యడం. అదే నాటితరం మన పెద్దవాళ్లు చేసి చూపించారు. మన పెద్దవాళ్లు ఈ పనులన్నీ కూడా ప్రేమతో, బాధ్యతతో, ఆనందంగా చేసేవారు. వారు ఇంటి పనిని ప్రేమను పెంచే పద్ధతి అని, వంట చేయడం అంటే రుచికి మాత్రమే కాకుండా ఆయుష్ని వడ్డించడం అని, ఇక ఇల్లు శుభ్రం చేయడం అంటే చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం అని అనుకునేవారు. ఇలా ప్రతి పనిని పూజగా, సేవగా చేశారు కాబట్టే వారు ఆరోగ్యంగా ఎన్నో ఏళ్లు ఆనందంగా జీవించారు కదా. పనిచేస్తే అలసట వస్తుంది, సేవ చేస్తే ఆనందం వస్తుంది. అందుకే మనందరం కూడా ఇంటి పనిని ఒక యోగంగా మార్చుకుని ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు
ఆనాటి తరం వారి ఆరోగ్య సూత్రాలు గురించిన విశేషాలు

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ శ్రోతలకు స్వాగతం. కార్యక్రమం ప్రారంభించే ముందు వాణిజ్య ప్రకటన.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: యువలయ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి మొదటి ప్రశ్న, ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

ఉంటారు. ప్రశ్న మరొకసారి, ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సమాధానం పంపించేస్తారు కదా, మరి మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఒక మంచి పాట విందాము.

ప్రశ్న మరొకసారి చెప్తానండి. ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఓకేనా? అయితే అందరికంటే ముందుగా మన కోసం ఆన్సర్ పంపించేశారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుండి. రైట్ ఆన్సర్ అండి. ఇక రాధా గారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. మల్లిక్ లలిత సత్తుపల్లి నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమ్మన్ గుర్తు నుంచి పంపించారండి. విజయ, అభినయ్, సాయి కిరణ్. తర్వాత ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు.

కాంత్, సాయి కృష్ణకాంత్. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఇంకా మాణిక్యాలరావు సరస్వతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారండి. ఇంకా ఎవరంటే రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి గారు ఉరవకొండ నుండి పంపించారు. ఇంకా ఇంకా రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల్ గారు నెల్లూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. వెంకటేశ్వరరావు చేతన్, దివిజ మార్టూర్ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. పాపినేనిపాలెం నుంచి నల్లమ్మ, రైట్ ఆన్సర్ పంపించారండి మీరు కూడా. ఎందుకనండి ఎక్కువ శాతం రాంగ్ ఆన్సర్స్ పెడుతున్నారు, కష్టంగా ఉందా? ఇంకా ఎవరు పంపించారంటే మనకి దేవులపల్లి హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుండి తెలంగాణ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. దివ్య గారు పంపించారు గుంటూరు నుంచి పట్టాభిపురం, రైట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం, శివయ్య, ముంత పెద్దన గారు పంపించారండి, రైట్ ఆన్సర్. సుజాత ప్రకాష్ పంపించారు విజయవాడ నుండి, రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించారండి. ఇంకెవరంటే వెంకటేష్, శ్యామల, అయాన్స్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, రైట్ ఆన్సర్ అండి. వీరు సమాధానం పంపించారు. ఇంకా ఎవరంటే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజ్ గారు, రైట్ ఆన్సర్ అండి. చిలుక నారాయణ గారు, అనసూయమ్మ, జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రామ్మూర్తి గారు పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరంటే చింతకుంట నుండి, చిన్న చింతకుంట నుండి, మహబూబ్ నగర్ నుండి బి రాజేష్, శ్రీవల్లి, భాగ్యభాయి, కుమార్ గారు, రైట్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు ఏవి చదవలేదండి, కాబట్టి గమనించగలరు. కరెక్ట్ సమాధానం పంపిన వారి పేర్లు మాత్రమే చదవడం జరిగింది. ఓకేనా? అయితే సమాధానం చెప్పేస్తాను. అందరూ కూడా చాలా చాలా రకాలుగా పెట్టారు, అయితే ఆ డేట్స్ అన్నీ తప్పండి, మీరు పంపించిన డేట్స్, అందుకనే మీ పేర్లు చదవలేదు. ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 6వ తేదీ. ఏప్రిల్ 6వ తేదీ అని పెట్టిన వారి ప్రతి సమాధానం చదివానండి, రాంగ్ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళవి మాత్రం చదవలేదు. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు ఒక ప్రకటన.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఇక రెండవ ప్రశ్న, మొట్టమొదటిసారిగా ఏషియా గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? ప్రశ్న మరొకసారి, మొట్టమొదటిసారిగా ఏషియా గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? సమాధానం పంపించేస్తారు కదా.

అందరికంటే ముందుగా మనకి సమాధానం పంపించేశారండి. రాధాప్రకాష్ గారు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత రాధా గారు ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి పంపించారు రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్ష్ ఒంగోలు నుండి పంపించారండి. దేవాన్ష్ శ్రీకృష్ణ రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఇంకా ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్ అండి. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపనేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. దుర్గారాజ్ గారు పంపించారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. హంపాపుర గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న గారు పంపించారు రైట్ ఆన్సర్. మిడితల రామూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహం యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డుబాబు మూసాపేట నుండి.

నరేష్ మరియు గ్రామ ప్రజలు పంపించారు. రైట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి పంపించారు. రైట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి పంపించారు. రైట్ ఆన్సర్ సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. రైట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ చిలుక నారాయణ అనసూయ అనసూయమ్మ జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి దుర్గాదేవి రైట్ ఆన్సర్ పంపించారండి. లతా సుహాస్ గారు హోస్కోట నుండి రైట్ ఆన్సర్. ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోన్ నాగిరెడ్డి పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య. రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. ఓకేనండి. ఇంకా ఎవరంటే సుజాత ప్రకాష్ విజయవాడ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ తాళ్ళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని. రైట్ ఆన్సర్ అండి. సైనిక్పురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీశ్యామ్ పంపించారండి. రైట్ ఆన్సర్ వెంకట సత్యనారాయణ గారు పంపించారు వీర్లపాడు మండలం నుండి. రైట్ ఆన్సర్ అండి. రామూర్తి గారు బెంగళూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్ మన్మధరావు ఎం సత్యనారాయణ హారిక రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ నుండి పంపించారు హనుమంతరావు గారు కుర్మవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి పంపించారు. రైట్ ఆన్సర్ వెంకటేశ్వరరావు గారు చేతన్ దివిజ మార్టూర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ ఆత్మూరు మురళీ గారు పంపించారండి బట్టిప్రోలు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ మోహన్ దివ్యాభాయి అజయ్ శృతి. రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్ వీర మనోహరరావు నిర్మలాదేవి రాజవోల్ విలేజ్ నుంచి పంపించారండి. వరగంటి బదరి విశాల గారు నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి సిరిచందన సాయికృష్ణ సాయికృష్ణకాంత్. రైట్ ఆన్సర్ ఎం రాధిక హరికిషన్ జి చంద్రాభాయి నరేష్ నాగమణి. రైట్ ఆన్సర్ అండి మహారాష్ట్ర సోలాపూర్ నుంచి పంపించారు. ఓకేనండి. అయితే అందరి పేర్లు చదివేశాను కదా, ఇంకా మరి ఒకరు పంపించారు ఎవరంటే గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కే పెద్ద నరసింహం పద్మభాయి శ్రీవాణి జగదీష్ శివరాణి. రైట్ ఆన్సర్ పంపించారండి. అందరి పేర్లు చదివేశాను కదా. ఓకే, మరి అందరూ సమాధానాలు కరెక్ట్గా రాసి పంపించారండి. మీ అందరికీ అభినందనలు.
మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్ను ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అందరికీ అభినందనలు. మరి ఈనాటి యువలేయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపటి యువలేయ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిర, విద్యార్థి షేక్ ఆస్మా. వినండి 9వ తరగతికి హిందీ పాఠం విశేషణ్.
5: నమస్తే అధ్యాపికాజీ.
6: నమస్తే ఆస్మా, ఆవో బైఠో. ఆజ్ హమ్ కుచ్ వ్యాకరణాంశ సీఖేంగే. अब विशेषण के बारे में विस्तार रूप में सीखेंगे. जो शब्द संज्ञा या सर्वनाम की विशेषता बतलाते हैं उन्हें विशेषण कहते हैं. उदाहरण, अच्छी लड़की, इसमें विशेषण अच्छी. यह शब्द लड़की की विशेषता बतलाता है. तुम भी एक उदाहरण दे दो.
5: जी अध्यापिका जी, सुंदर बगीचा, इसमें सुंदर विशेषण शब्द है.
6: अच्छा, ऐसे ही ऊंचा पहाड़, गर्म चाय, ठंडा पानी, इनमें विशेषण शब्द चुनकर बताओ.
5: ऊंचा, गरम, ठंडा.
6: बहुत अच्छा. अब विशेषण के रूप और भेद सीखेंगे. विशेषण शब्दों के मुख्य चार भेद हैं. वे हैं गुणवाचक विशेषण, संख्यावाचक विशेषण, परिमाणवाचक विशेषण, सार्वनामिक विशेषण. तुम भी एक बार कहो. गुणवाचक विशेषण,
5: गुणवाचक विशेषण.
6: संख्यावाचक विशेषण,
5: संख्यावाचक विशेषण.
6: परिमाणवाचक विशेषण,
5: परिमाणवाचक विशेषण.
6: सार्वनामिक विशेषण,
5: सार्वनामिक विशेषण.
6: इनके अलावा अंटे ई नालुगु काकुंडा और एक भी है, वह है व्यक्तिवाचक विशेषण. इदेमिटंटे व्यक्तिवाचक संज्ञा शब्द विशेषण रूप लेते हैं. अंटे नामवाचक शब्दाले विशेषणालुगा वस्ताई. तेलुगु भाषा, काश्मीरी लड़की, भारतीय संस्कार, इलांटिवि. ఈ తెలుగు, కాశ్మీర్, భారత్, ఇవన్నీ నామవాచకాలు. విశేషణ రూపంలో భాష, లడకీ, సంస్కార్ అనే నామవాచకాలని విశేషంగా చెప్తున్నాయి. సరే, మనం ప్రధానంగా మొదట చెప్పుకున్న నాలుగు నేర్చుకుందాం. పహలా గుణవాచక విశేషణ్. పరిభాష ఇస్ ప్రకార్ హై, జో విశేషణ్ కిసీ సంజ్ఞా యా సర్వనామ్ కే గుణ్, దోష్, దశ, రంగ్, ఆకార్, స్థితి ఆది కా బోధ్ కరాతే హై, వే గుణవాచక విశేషణ్ కహలాతే హై. అబ్బు ఉదాహరణ దేఖో. అచ్చా లడకా హై, అచ్చా అనేది గుణ్. పురాణా నౌకర్, పురాణా. లాల్ సాడీ, లాల్ అనేది రంగు తెలుసు కదా. ఊంచా పహాడ్, ఊంచా. బడా షహర్, బడా. లంబీ కహాని, లంబి. జంగ్లీ పశు, జంగ్లీ. యా కిలా సుందర్ ఔర్ మజబూత్ హై, ఇస్ వాక్య మే విశేషణ క్యా హై బతావో. ఇన్ శబ్దో కో ఔర్ వాక్యం కో ఫిర్ సే బోలో.
5: వహ అచ్చా లడకా హై, పురాణా నౌకర్, లాల్ సాడీ, ఊంచా పహాడ్, బడా శహర్, లంబీ కహానీ, జంగలీ పశు.

0: यह किला सुंदर और मजबूत है। इस वाक्य में विशेषण क्या है बताओ?
1: सुंदर और मजबूत दो विशेषण है।
0: अच्छा, अब संख्यावाचक विशेषण सीखेंगे। जो विशेषण वस्तु की संख्या बताएं, वे संख्यावाचक विशेषण कहलाते हैं। अब उदाहरण देखो, तीन लड़कियां, इसमें तीन అంటే ఏదైనా అంక్య లేదా సంఖ్య సంజ్ఞా సర్వనామాలకు ముందు వస్తే అది సంఖ్యావాచక విశేషణం అన్నమాట. తుంభి ఉదాహరణ దేదో.
1: ఏ చార్ లడకే హై, దస్ కితాబే, సౌ రూపయే, పచాస్ పైసే.
0: ఇన్మే చార్, దస్, సౌ, పచాస్ ఆది సంఖ్యావాచక్ విశేషణ హై. బహుత్ అచ్చా. ఇప్పుడు ఈ సంఖ్యావాచక విశేషణాల్లో కూడా భేదాలున్నాయి. ఇస్కే దో ముఖ్య భేద హై, నిశ్చిత సంఖ్యావాచక్, అనిశ్చిత సంఖ్యావాచక్. అయితే నిశ్చిత అంటే ఏమిటి? నిశ్చిత సంఖ్యా బోధక విశేషణసే విశేష వస్తువుకి నిశ్చిత సంఖ్యాక బోధ్ హోతా హై. నిశ్చిత సంఖ్య అంటే దో, తీన్, పచ్చీస్, పచాస్ ఇలా సందేహానికి తావు లేకుండా చెప్పగలిగితే అది అంటే పూర్ణాంక్. స్పష్టంగా రెండు, మూడు లేదా అపూర్ణాంక్ కూడా కావచ్చు. ఒక్కొక్కప్పుడు ఏది పౌనే తీన్, సాఢే చార్, సవాదో వగైరా. ఇది కాక క్రమవాచక్ ఆర్డర్ అంటే పెహలా, దూసరా, చౌథ, పాంచవా ఇది కూడా సంఖ్యావాచక విశేషణ. సముదాయ బోధక్ అంటే గ్రూప్, మొత్తం గ్రూప్ గురించి. ఎలా దోనో హాత్, లాఖో రూపయే, ఇస్మే విశేషణ శబ్ద క్యా హై బతావో?
1: దోనో, లాఖో, చారో ఓర్, లో చారో.
0: బహుత్ అచ్చా. ఇప్పుడు అనిశ్చిత సంఖ్యాబోధక్ విశేషణసే విశేష వస్తువుకి నిశ్చిత సంఖ్యాగా బోధ్ నహీ హోతా. ఉదాహరణ్, కుచ్ పుస్తకే, కొన్ని పుస్తకాలు, ఎన్నో తెలియదు, ఎన్నైనా కావచ్చు. అలాగే అనేక్ రంగ్, ఇస్మే విశేషణ క్యా హై?
1: అనేక్ విశేషణ.
0: సబ్ లోగ్, బహుతేరే ఆద్మీ, కయీ బార్ విశేషణ శబ్ద క్యా హై ఇన్మే?
1: బహుతేరే కయీ.
0: అచ్చా, అబ్బు పరిమాణవాచక విశేషణ్ అర్థం ఏమిటి? క్వాంటిటీ, ఎంత అని ప్రశ్నిస్తే ఉదాహరణకు బర్తన్ మే కిత్నా దూధ్ హై అంటే జవాబు బర్తన్ మే కుచ్ దూధ్ హై, కొంచెం పాలున్నాయి. కుచ్ అనేది పరిమాణవాచక్. ఇంకా బహుత్, సబ్, కిత్నా, ఇత్నా, థోడా ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్. ఈ పదాలు ఉపయోగించి ఉదాహరణలు చెప్పగలవా?
1: జీ హా అధ్యాపికా జీ, బహుత్ లోగ్, సబ్ లడకే, కిత్నా సమయ్, ఇతనా ఘీ, థోడా పానీ.
0: బహుత్ అచ్చా. అలాగే పూరీ కహాని, పూరీ అంటే పూర్తి. ఇంకా ఏమిటంటే రెండు రెండు పరిమాణవాచక విశేషణ కలిసి కూడా రావచ్చు. ఎలా అంటే థోడా బహుత్, థోడా బహుత్ మెహనత్ తెలుగులో అంటారు, కొద్దో గొప్పో అంటారు చూడు, అదనమాట. అలాగే బహుత్ కుచ్ సీఖ, బహుత్ కుచ్ సీఖ అంటే చాలా ఎక్కువ నేర్చుకున్నాడు. ఇలా పరిమాణక వాచక విశేషణ పక్కన సా చేర్చితే అది కూడా ఒక ప్రయోగం అవుతుంది. ఎలా అంటే ఇత్నాసా కాం, తెలుగులో ఈ మాత్రం పని అంటారు చూడు, అలా అనమాట. ఇత్నాసా కాం, కిత్నాసా దూధ్ అంటే
1: ఏమాత్రం పాలు.
0: బహుత్సా లాభ్ అంటే చాలా లాభం, థోడీసీ బుద్ధి కొంచెం బుద్ధి, ఇవన్నీ పరిమాణవాచక విశేషణ్. తరువాతది సార్వనామిక విశేషణ్. జో విశేషణ్ సర్వనామకే రూపమే రహకర్ సంజ్ఞాకో సూచిత కర్తే హే వే సార్వనామిక విశేషణ్ కహలాతే హే. జైసే విజయవాడ హమారా షహర్ హై, హమారాలో హమ్ అనేది సర్వనామం. అలాగనే ఔర్ ఏక్ ఉదాహరణ్, రామ్ మేరా భాయీ హై, ఇస్మే విశేషణ్ క్యా హై?
1: మేరా సార్వనామిక్ విశేషణ్ హై.
0: సర్వనామ శబ్దాలు మూల శబ్దాలు యోగిక శబ్దాలని రెండు రకాలు. సర్వనామ శబ్దాలు మూల శబ్దాలు యోగిక శబ్దాలని రెండు రకాలు. సర్వనామ శబ్ద బతావో పహలే.
1: యహ, వహ, యే, వే, మై, హమ్, తుమ్, తూ ఆది.
0: బహుత్ అచ్చా. ఇవన్నీ మూల శబ్దాలు. యోగిక శబ్దాలంటే ప్రత్యయ జోడినేసే బంతే హే. కారక్ తెలుసు కదా నీకు, కా, కే, కి, మే, సే ఇవన్నీ కూడా ఆది ప్రత్యయ జోడినేసే అంటే యహ ప్లస్ కా అప్పుడు ఇస్కా. వైసే హి,
1: యహ ప్లస్ కి, ఇస్కి, యహ ప్లస్ కే, ఇస్కే, వహ ప్లస్ కా, ఉస్కా, వహ ప్లస్ కి, ఉస్కి, వహ ప్లస్ కే, ఉస్కే.
0: ఠీక్ హై. అంటే ఇస్, ఉస్, జిస్ ఇవన్నీ కూడా సార్వనామిక విశేషణ్. ఇస్ ఘర్ మే రాము రహతా హై, ఉస్ లడకీ కే పాస్ ఫూల్ హై, ఇలా ఎన్నైనా ఉదాహరణలు ఇవ్వచ్చు. అచ్చా, ఏ బతావో అప్నా పరివార్, పరాయా ఘర్, నిజ దేశ్ ఈ ఉదాహరణలో విశేషణ శబ్ద చున్కర్ బతావ్.
1: అప్నా, పరాయా, ఔర్ నిజ్.
0: అప్నా అన్నా నిజ.

0: అన్నా ఒకటే అర్థం, అపనా పరివార్ నా కుటుంబం లేదా తన కుటుంబం అని కూడా అనొచ్చు. పరాయా ఘర్, దూసరం కా ఘర్, ఇతరుల ఇల్లు. అబ సంజ్ఞాశబ్దకో విశేషణ బనాయేంగే. ఉదాహరణ్, ధన్ అంటే పైసే, సంపత్తి కదా. ఈకి మాత్రా జోడ్నేసే క్యా బంతా హే? ధన్ ప్లస్ ఈ,
1: ధని డబ్బు గలవాడు, ధని ఆద్మీ హైనా అధ్యాపికాజీ.
0: అలాగే పహాడ్ అంటే పర్వతం, ఇసే భీ విశేషణ బనావో.
1: పహాడీ.
0: అచ్చా, పహాడీ ఇలాకా పర్వత ప్రాంతం. అలాగే చంద్ర అంటే చంద్రుడు, సా జోడ్నేసే చంద్ర సా హోతా హై, అధ్యయ చంద్రుని లాంటి, షేర్ సా సింహం లాగా ఆది. అబు నామక్ పేరు గల, నామక్ అంటే పేరు గల, రామచంద్ర నామక్ నరేష్, రామచంద్రుడు అను పేరు గల రాజు. మున్ని నామక్ లడకి, అర్థమేమిటి?
1: మున్ని అను పేరు గల అమ్మాయి.
0: బహుతచ్చా, సర్వనామాల గురించి సార్వనామిక విశేషణలో నేర్చుకున్నావు కదా. అబ క్రియాశబ్దకో విశేషణ బనానా, కుచు క్రియాశబ్ద బతావో.
1: పడ్, లిక్, సున్, కర్, చల్, దౌడ్, ఖా ఆది.
0: అచ్చా, పడ్కో పఢనే వాలా బనాతే హే. ఉదాహరణ్, పఢనే వాలా లడకా, చదివే పిల్లవాడు. వైసే హి దో చార్ ఉదాహరణ తుమ్ భీ దే సక్తి హో.
1: లిఖనే వాలా లడకి.
0: నహీ, లిఖనే వాలి లడకి స్త్రీలింగ్ హై నా. ఆగే బోలో.
1: సుననే వాలి ఔరత్, కామ్ కర్నే వాలా ఆద్మీ ఆది హై నా అధ్యాపికాజీ.
0: అచ్చా, చల్ కో చల్తీ బనాకర్ విశేషణ కా రూప్ దేతే హే. చల్తీ గాడి, నడుస్తున్న బండి. అలాగే చరతీ గాయ్, మేస్తున్న ఆవు. ఇలా ఔర్ ఏక్ బాత్ హై, అవ్యయ సే విశేషణ బనానా, బాహర్ భీతర్ ఆది అవ్యయ హై. ఇస్కో బాహరీ భీతరీ యానీ ఈ కీ మాత్రా జోడ్నే సే విశేషణ బంతే హే. ఉదాహరణ్, వహ్ భీతరీ బాత్ బోల్ నహీ పాయా, అతడు లోపలి మాట చెప్పలేకపోయాడు. అలాగే మేరా నౌకర్ బాహరీ కామ్ భీ కత్తా హై, నా నౌకరు బయట పని కూడా చేస్తాడు. ఇలా అచ్చా, ఏక్ ముఖ్య విషయ హై, సర్వనామ శబ్దం కే పెహలే విశేషణ కా ప్రయోగ నహీ హోతా. వహ్ అచ్చా లడకా హై, దీనిలో ఒక సర్వనామం ఒక నామవాచకం ఉన్నాయి, బతావ్.
1: వహ్ సర్వనామ్ ఔర్ లడకా సంజ్ఞా హై అధ్యాపికాజీ, వహ్ కే బాద్ విశేషణ్ ఆయా.
0: టీక్ హై, ఔర్ ఉదాహరణ దే దో.
1: యహ సుందర్ హై, మై హోషియార్ హూ, ఆప్ బడీ హై, హమ్ బుద్ధిమాన్ హై.
0: బహుత్ అచ్చా, అబ విశేషణ్ కా రూపాంతర్. విశేషణ్ ఏక్ వికారీ శబ్ద హై, అంటే లింగ వచన విభక్తులను అనుసరించి మార్పు చెందేటువంటి పదాలనే వికారీ శబ్ద అంటారు. ఉదాహరణకి బడా ఏక్ విశేషణ్, పుల్లింగ్ మే బడా, స్త్రీలింగ్ మే క్యా హై?
1: బడీ.
0: అచ్చా, స్త్రీలింగ్ మే క్యా కతే హై?
1: అచ్చీ.
0: వాక్యంలో ఉన్న నామవాచకం లేదా సర్వనామం, పుల్లింగం లేదా స్త్రీలింగం, ఏకవచనం లేదా బహువచనం దేనిలో ఉంటే విశేషణం కూడా అదే లింగంలో అదే వచనంలో ఉంటుంది. ఉదాహరణకు, వహ అచ్చా లడకీ హై, క్యా యహ వాక్య సహీ హై? నహీ తో శుద్ధ కరో.
1: యహ వాక్య సహీ నహీ హై అధ్యాపికాజీ.
0: క్యూ?
1: లడకీ స్త్రీలింగ శబ్ద హై, సహీ వాక్య హై, వహ అచ్చీ లడకీ హై.
0: సహీ ఉత్తర్. ఔర్ ఏక్ వాక్య, వహ బడా గాయ హై.
1: వహ బడీ గాయ హై అనాలి కదా అధ్యాపికాజీ.
0: అచ్చా, అబు వచన్ కే అనుసార్ విశేషణ రూపాంతర్ దేఖతే హై. కాలా ఘోడా ఏక్ వచన్ మే, అబు బహువచన్ మే బతావో.
1: కాలా ఘోడే గలత హై అధ్యాపికాజీ, కాలే ఘోడే సహీ హై.
0: బహుత్ అచ్చా, వచన్ బదల్ కర్ బతావో, వహ బడా లడకా హై.
1: వే బడే లడకే హై.
0: టీక్ హై, అబు క్రియా కా ప్రయోగ భీ కర్తే హై. ఏక్ ఆసాన్ ఉదాహరణ్, అచ్చా లడకా ఆతా హై, స్త్రీలింగ్ మే బతావో.
1: అచ్చీ లడకీ ఆతీ హై.
0: అచ్చా లడకా ఆతా హై బహువచన్ మే బతావో.
1: అచ్చే లడకే ఆతే హై.
0: సహీ జవాబు. అబ విశేషణం కి తులనా సీఖేంగే. ఏమిటేమిటవి? ఒకటి మూలావస్థ, ఉత్తరావస్థ, ఔర్ ఉత్తమావస్థ. సంజే, అబు మూలావస్థ అంటే ఇందులో పోలికలేవి చెప్పేది లేదు, ఉన్నది ఉన్నట్లుగా సీధా వాక్య బనానా. జైసే బడా లడకా ఆయా, సీతా సుందర్ లడకీ హై. ఇలా ఉత్తరావస్థ, ఉత్తరావస్థ అంటే పోల్చడం వస్తుంది, కంపేర్ చేయటం. కంపేర్ చేయటంలో వాక్యమే దో ప్రాణియో యా పదార్థం మేసే కిసీ ఏకే గుణ్ యా దోష్ కా బోధ్ హోతా హై, ఉస్ రూప్ కో ఉత్తరావస్థ కహతే హై. సీతా సే రమా సుందర్ లడకీ హై,

0: राजा और रमेश में राजा होशियार है। अब तीसरा है उत्तमावस्था। इन वाक्यों को फिर से बोलो।
1: सीता से रमा सुंदर लड़की है, राजा और रमेश में राजा होशियार है।
0: अब तीसरा है उत्तमावस्था। विशेषण शब्द के जिस रूप से दो से अधिक प्राणियों या पदार्थों में से किसी एक के गुण या दोष का बोध होता है, उस रूप को उत्तमावस्था कहते हैं। చాలా వాటిలో నుంచి ఒకటి మాత్రమే గొప్పదని చెప్పడం. ఉదాహరణ, సీతా సబ్సే సుందర్ లడ్కీ హే.
1: అధ్యాపికాజీ, క్యా అస్మా సబ్సే సుందర్ లడ్కీ నహీ హే?
0: క్యూ నహీ, అస్మా భీ సబ్సే సుందర్ లడ్కీ హే. అచ్చా అస్మా, అబ్ పాఠ యహాన్ పర్ సమాప్త్ కర్తే హే, చలే.
1: ధన్యవాద్ అధ్యాపికాజీ.
0: ఆశీర్వాద్.
2: విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం మీరింత వరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి టి ఇందిరా, విద్యార్థి షేక్ ఆస్మా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి కోన సంతోషమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: మరి పాతికరో పైలెట్టో శ్రీ సిరిమువ్వా, మరి కూడ పుంజును కొన్నాడే శ్రీ సిరిమువ్వా,
1: మరి పాతికరో పైలెట్టే శ్రీ సిరిమువ్వా, కూడ పుంజును కొన్నాడే శ్రీ సిరిమువ్వా,
0: మరి కూడ పుంజును కొన్నాడో శ్రీ సిరిమువ్వా, మరి ఎకతోకా లాగాడో శ్రీ సిరిమువ్వా,
1: కూడ పుంజును కొన్నాడే శ్రీ సిరిమువ్వా, ఏకతోక లాగాడే శ్రీ సిరిమువ్వా,
0: మరి ఏకతోక లాగాడే.

0: శ్రీశ్రీమవ్వా మరాధశేరు కారమోసో శ్రీశ్రీమవ్వా
1: అక్కడే అవనయ్యా శ్రీశ్రీమవ్వా మరాధశేరు కారమోసో
0: శ్రీశ్రీమవ్వా మరి కూరేమో కలిపానో శ్రీశ్రీమవ్వా మరి పొయ్యి మీద పట్టానో శ్రీశ్రీమవ్వా
1: మరి కూరేమో కలిపానో శ్రీశ్రీమవ్వా మరి పొయ్యి మీద పెట్టానో శ్రీశ్రీమవ్వా
0: పొయ్యి మీద పెట్టేనే శ్రీశ్రీమవ్వా.

0: శ్రీశ్రీ మువ్వాని నేనెట్టి తిప్పానో శ్రీశ్రీ మువ్వాని
1: గొప్ప పరాడిందో శ్రీశ్రీ మువ్వాని నేనెట్టి తిప్పానో
0: శ్రీశ్రీ మువ్వాని నేనెట్టి తిప్పితే శ్రీశ్రీ మువ్వాది.

0: పొలందరికే గణరాజే శ్రీ శ్రీ మొమ్మా వాడేళ్లకే వచ్చాడు.
1: శ్రీ శ్రీ మొమ్మా పొలందరికే గణరాజే శ్రీ శ్రీ మొమ్మా వాడేళ్లకే వచ్చాడు. శ్రీ శ్రీ మొమ్మా
0: మరి కాళ్ళకే నీళ్ళిచ్చో శ్రీ శ్రీ మొమ్మా అనే కంచంలో కూడెట్టు.
1: శ్రీ శ్రీ మొమ్మా కాళ్ళకే నీళ్ళిచ్చో శ్రీ శ్రీ మొమ్మా కంచంలో కూడెట్టు. శ్రీ శ్రీ మొమ్మా అనే
0: కంచంలో కూడెట్టు. శ్రీ శ్రీ మొమ్మా అమ్మ రొట్టు పులిసే పోసాను.
1: శ్రీ శ్రీ మొమ్మా కంచంలో కూడెట్టు. శ్రీ శ్రీ
0: పుట్టి పులుసు పోసావో. శ్రీ శ్రీ మువ్వా కోడి మొక్కలే అని అడిగాడు.
1: శ్రీ శ్రీ మువ్వా పుట్టి పులుసు పోసావో. శ్రీ శ్రీ మువ్వా కోడి మొక్కలే అని అడిగాడు. శ్రీ శ్రీ మువ్వా
0: అచ్చాయి గారు బుచ్చాయి గారు కరణం గారు కనికొక్కో. శ్రీ శ్రీ మువ్వా కోడి మాసమంతా దిన్న.

0: శ్రీశ్రీ మువ్వా నన్ను ఎంత మెచ్చుకున్నాడో, శ్రీశ్రీ
1: మువ్వా
0: ముత్తుంబి ఎంబోసి శ్రీశ్రీ మువ్వా మరి.

0: శ్రీ సిరిమమ్మ
1: పరుగులకే కదరాజే శ్రీ సిరిమమ్మ పరుగులకే వచ్చాడు శ్రీ సిరిమమ్మ
0: నాకే ఈ బూరిలో శ్రీ సిరిమమ్మ మరి అన్నయ్యం అడిగాడే శ్రీ సిరిమమ్మ
1: నాకే ఈ బూరిలో శ్రీ సిరిమమ్మ
0: మడపల్లా మంట తగిలో సిరి సిరిమువ్వ మాడిపోయిన అన్నాను సిరి సిరిమువ్వ
1: మడపల్లా మంట తగిలో సిరి సిరిమువ్వ మాడిపోయి
0: సిరి సిరిమువ్వ మరంతోటి మహారాజే సిరి సిరిమువ్వ నన్ను ఎంత మెచ్చుకున్నాడో సిరి సిరిమువ్వ ఇటువంటి కాపురము శ్రీ సిరిమువ్వ నాకెవ్వరే తెచ్చారే శ్రీ సిరిమువ్వ పావలా కాణిట్టి శ్రీ సిరిమువ్వ నాకు పచ్చబొడి పిచ్చాడో శ్రీ సిరిమువ్వ అదంటిందో అంటలేదో శ్రీ సిరిమువ్వ నన్ను అడిగినోడే కాదత్తో శ్రీ సిరిమువ్వ ఏమేమి పచ్చండి నాగమల్లి తీగమల్లి శంకూసే కారాలు సీతమూరు పాదాలు కృష్ణుడు ఉయ్యాలతోటి రాముడు బజారులోన బాగుందో లేదా అని శ్రీ సిరిమువ్వ నన్ను అడిగినోడే కాదత్తో శ్రీ సిరిమువ్వ
1: ఏమేమి పచ్చండి నాగమల్లి తీగమల్లి శంకూసే కారాలు సీతమూరు పాదాలు కృష్ణుడు ఉయ్యాలతోటి రాముడు బజారులో బాగుందో లేదా అని శ్రీ సిరిమువ్వ నన్ను అడిగినోడే కాదత్తో శ్రీ సిరిమువ్వ
0: జోడుకొయల వాడ మీదో శ్రీ సిరిమువ్వ జోడగి పెట్టి లంపాడే శ్రీ సిరిమువ్వ అందినియో అందలేదో శ్రీ సిరిమువ్వ నన్ను అడిగినోడే కాదమ్మో శ్రీ
1: సిరిమువ్వ
0: అయ్యా రే జోరుసే అంసలాంటి పడవరా ఒయ్యారా మొలక బోసిరా చిన్నోడా తెరసాప.

0: ఎంత చెమట కార్చినా ఎన్ని ఎముకలు ఇరిగినా మారవు మన పేద తీరులు. అయ్యారే జోరు సేయంసలాంటి పడవరా ఒయ్యారా మొలకబోసెరా చిన్నోడా తెరసాప పైకి
1: తిరిగి తిరిగి చేపలమ్మితే దొరకకిన్ని గంజలేవురా, తిరిగి తిరిగి చేపలమ్మితే

పట్టణాల పడుసు కుంకలో గంపదించి సరసమాడెరా, పట్టణాల పడుసు కుంకలో గంపదించి సరసమాడెరా. ఎంత శమట కార్చినా ఎన్ని ఎముకులిరిగినా మారవు మన పూరి గుడిసెలు. అయ్యారే జోరుసే అంసలాంటి పడవరా, ఒయ్యారా మొలకబోసెరా, చిన్నోడా తెరసాప పైకి.

0: కళ్ళ జోడు నువ్వు కొంటివీ, కళ్ళ జోడు నువ్వు కొంటివీ. శవలా పోగులమ్మి సేతి వాచి కన్ని జలసాగా తిరుగుతున్నవు, శవలా పోగులమ్మి సేతి వాచి కొని జలసాగా తిరుగుతున్నవు. అయ్యారే జోరు సేయంసలాంటి పడవరా, ఒయ్యారా మొలక బోసెరా, చిన్నోడా తెరసాప పైకి
1: కట్టరా. అయ్యారే జోరుసే హంసలాంటి పడవరా, వయ్యారా మరక బోసెరా,
0: అయ్యారే జోరుసే హంసలాంటి పడవరా, ఒయ్యారా మొలక బోసిరా, చిన్నోడా తెరసాప.

0: అయ్యారే జోరు సే అంసలాంటి పడవరా ఒయ్యారా మలకబోసెరా చిన్నోడా తెరసా పైకి కట్టరా
1: నానతాడు అమ్ముకోనే పోతివా.

0: పండి పెడితిని అయ్యారే జోరుసే ఎంసలాంటి పడవరా ఒయ్యారా మొలక పోసిరా చిన్నోడా తెరసాప పైకి కట్టరా
1: తినబేటి పగులల్లా శాపలమ్మి కట్టాని తినబేటి పగులల్లా శాపలమ్మి చెరు బియ్యం తెచ్చి పిల్లలకి వండి పెట్టి నేనేమి చేయనురా చెరు బియ్యం తెచ్చి పిల్లలకి వండి పెట్టి నేనేమి చేయనురా అయ్యారే జోరుసే అంశలాంటి పడవరా వయ్యారా మలక పోసేరా చిన్నాడా తెరసాప పైకి కట్టరా
0: అయ్యారే జోరుసే.

0: పైకి కట్టరా
1: నా బాధ చూడలేక కన్నవారు నన్ను పిలిచెరా నా బాధ చూడలేక కన్నవారు నన్ను పిలిచెరా
2: మీరు ఇంతవరకు శ్రీమతి కోనా సంతోషమ్మ బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. వాణిజ్య ప్రకటన అనంతరం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: అపరిచితుడు ఈ చిత్రం నుండి కుమార్ వసుంధరా దాస్ పాడిన గీతం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట నేను శైలజ. ఈ చిత్రం నుండి పృథ్వీచంద్ర ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: కేరింత ఈ చిత్రం నుండి కార్తీక్ ఆలపించిన గీతం. సంగీతం మిక్కీసి మేయర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు. ఈ చిత్రం నుండి సాగర్ సుచిత్ర పాడిన గీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా చలో ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. సంగీతం మహతి స్వరసాగర్.

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు 2 ఆగస్టు. ఈరోజు వరల్డ్ ఫోక్లోర్ డే, అంటే ప్రపంచ జానపద దినోత్సవం అన్నమాట. మనం చిన్నప్పుడు ఎలా పెరిగామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అమ్మ మనకు అన్నం తినిపించేటప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని పాడేవారు. అక్కడి నుంచే మన జానపద ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కొంచెం పెద్దయ్యాక కరెంట్ పోయినప్పుడు అమ్మమ్మ తాతయ్య అరుగుమీద కూర్చోబెట్టి రాజుల కథలు, కాకి కథలు, తోడేల కథలు చెప్పేవారు. గుర్తుందా? ఆ కథలు ఏ పుస్తకంలోనూ రాసి ఉండవు. ఒక తరం నుంచి ఇంకో తరానికి కేవలం మాటల ద్వారా, పాటల ద్వారా మాత్రమే పాక్కుంటూ వచ్చాయి. అదే జానపదమంటే. ఎంత సింపుల్గా, ఎంత క్యూట్గా ఉంటుందో కదా మన సంస్కృతి. ఈ రోజుల్లో మనం తెల్లవారితే చాలు ఫోన్లో మునిగిపోతున్నాం. సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ పక్కన ఎవరున్నారో కూడా మర్చిపోతున్నాం. కాని ఒకప్పుడు ఊర్లో నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు ఆ అలసట తెలియకుండా ఉండడానికి మన వాళ్లు ఎన్నో జానపద పాటలు పాడుకునేవారు. ఆ పాటల్లో ఎలాంటి పెద్ద పెద్ద సంగీత పరికరాలు ఉండేవి కావు. కాని కేవలం ఆ గొంతులోనే ఒక మ్యాజిక్ ఉండేది. ఆ పాటలు మన మట్టి వాసనని, మన పల్లెటూరి అందాలని మన కళ్ళ ముందు కట్టేసేవి. ఏదేమైనా, గూగుల్లో దొరకని ఎన్నో లైఫ్ లెసన్స్ మన అమ్మమ్మలు చెప్పిన జానపద కథల్లో దొరుకుతాయి. అందుకే మన మట్టిని, మన పాటని, మన సంస్కృతిని ఎప్పటికీ గౌరవిద్దాం. ఇప్పుడు ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఒక మంచి జానపద గీతం మీ అందరికోసం.

ఇప్పుడు మనం 90s కిడ్స్ వర్సెస్ జెన్జీ కిడ్స్ ఈ రెండు తరాల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ముందుగా మన 90s కిడ్స్ గురించి మాట్లాడుకుంటే, అప్పట్లో ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్

పిల్లలు లేవు. సాయంత్రం 5 అయిందంటే చాలు, వీధులన్నీ పిల్లల కేరింతలతో ఊగిపోయేవి. గోళీలు, బొంగరాలు, దాగుడుమూతలు, క్రికెట్, ఇలా శారీరక శ్రమతో కూడిన ఆటలే ఎక్కువ. అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయితే అది ఎవరికోసం వచ్చిందో అని ఇంట్లో అందరూ ఆతృతగా ఉండేవారు. కేబుల్ టీవీ కొత్తగా వస్తున్న రోజులు కావడంతో ఆదివారం పూట వచ్చే కార్టూన్ ప్రోగ్రామ్స్ కోసం వారమంతా ఎదురుచూసేవాళ్లం. స్నేహితుడిని కలవాలంటే నేరుగా వాళ్ల ఇంటికి వెళ్లి పిలవాల్సిందే కాని వాట్సప్ మెసేజులు ఉండేవి కావు. ఇక ఇప్పుడు మన కళ్ల ముందు ఉన్న జెన్జీ తరం విషయానికి వస్తే, వీరు పుట్టడమే టెక్నాలజీ ప్రపంచంలో పుట్టారు. వీరికి ఊహ తెలిసేసరికి చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో వైఫై సిద్ధంగా ఉన్నాయి. 90s పిల్లలు వీధుల్లో ఆడితే జెన్జీ పిల్లలు ఆన్లైన్ గేమ్స్ లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లతో పోటీ పడుతున్నారు. వారికి ఏదైనా సమాచారం కావాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా గూగుల్, యూట్యూబ్ చాలు. ఎంతో వేగంగా ఆలోచించడం, సరికొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వీరి ప్రత్యేకత. మల్టీటాస్కింగ్ చేయడంలో వీరు దిట్ట. అయితే ఈ డిజిటల్ ప్రపంచం వల్ల వీరు కాస్త శారీరక ఆటలకు, సమాజానికి దూరమవుతున్నారేమో అనే చిన్న సందేహం కూడా లేకపోలేదు. నిజానికి రెండు తరాలు గొప్పవే. 90s కిడ్స్ దగ్గర ఓపిక, బంధాల విలువ, ప్రకృతిలో మమేకమవ్వడం లాంటి అనుభవాలు ఉంటే, జెన్జీ కిడ్స్ దగ్గర వేగం, ఆధునిక విజ్ఞానం, గ్లోబల్ ఆలోచనా విధానం ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు మార్పు సహజం. ఒకప్పటి జ్ఞాపకాలు ఎంత మధురమో, ఇప్పటి టెక్నాలజీ ప్రగతి కూడా అంతే అవసరం. ఈ రెండు తరాల కలయికే మన సమాజ అందం. ఇప్పుడు నువ్వే కావాలి చిత్రం నుండి శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ తొలివారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

0: భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి మారబోతుందన్నారు. అభివృద్ది అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని, స్వచ్ఛమైన ప్రాంతాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలన్నారు. 2047 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా వెలుగొందుతుందన్నారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని, ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత మరింత అవసరమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే గాని మనస్తత్వం వస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరిగా మీ ఇస్తున్నారు.
0: బ్రిక్స్ దేశాల యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రుల సమావేశాలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు బ్రిక్స్ ప్రతినిధుల బృందం చారిత్రక ప్రాంతం తొట్లకొండ బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన క్రీడాశాఖల మంత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బౌద్ధ క్షేత్రంలో మొక్కలు నాటారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు ఇక్కడి పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ధ జీవన విధానానికి సంబంధించిన విశేషాలను అధికారులు వివరించారు. విశాఖలోని తొట్లకొండ బౌద్ధ వారసత్వ ప్రదేశం ప్రపంచానికే గర్వకారణమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కొనియాడారు. విశాఖపట్నంలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు సందర్శించారు. పాఠశాలలో సుమారు 6,48,00,000 రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. పాఠశాలలో తాగునీటి ఆర్వో ప్లాంట్, క్రికెట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్, వాకింగ్ ట్రాక్ల ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలోని అన్ని పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విడత పరిహారాన్ని ఈరోజు అందించారు. 3వ విడతగా 250 కోట్ల రూపాయల పరిహారం చెక్కును నిర్వాసితులకు ముఖ్యమంత్రి అందజేశారు. ఇప్పటి వరకు 6,206 కుటుంబాలకు 768 కోట్ల రూపాయల మేర పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభమిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50% లోటు వర్షపాతం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నామని అన్నారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఈ నెల 31న వెలిగొండ నుంచి 10.5 TMCల కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ఒక వరమని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని మంత్రి వెల్లడించారు. యువత భవిష్యత్ రాష్ట్రాభివృద్ది ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రి ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట పరిపాలనలో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఏపీపీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణకు హైకోర్టే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం ఈ రోజు జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా పాల్గొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన 1054 మంది విద్యార్థులకు డిగ్రీలు

అందజేశారు. వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా శ్రీధర్వర్మ ఈరోజు అరిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయటంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో నిక్షిప్తం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జి వీరపాండ్యన్ వెల్లడించారు. అరకులోయలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పైలట్ ప్రాజెక్టును త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ మేరకు వీరపాండ్యన్ జిల్లా కలెక్టర్ నిశాంతితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమం రోగులకు లభించే వైద్య చికిత్స నాణ్యతను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ రోజు అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను, పరికరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని తెలిపారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం నెలకొందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి కె పార్థసారథి పేర్కొన్నారు. ఈ నెల 31న వెలిగొండ నుంచి కృష్ణా జలాలను నల్లమల సాగర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

0: స్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మస్య త్రిసా జాలీ గాయత్రీ గోపీచందయోః తథా చీనదేశస్య లియు షేంగ్ షు టెన్ నింగ్ ఇత్యేతయోః మధ్య ఉపాంత్యచక్రీయ స్పర్ధా సంప్రతి నవదిల్ల్యాం ప్రచలతి. పశ్చిమ బంగస్య పర్వతీయ క్షేత్రాణాం సర్వైః పక్షధారకైః సహ కేంద్రీయ మంత్రిణా అమిత షాహేన సిలిగుడి నగరే ఉపవేశనం ఏకం కృతం. అద్య విషయ అస్మిన్ నిర్ణయో అయం జాతః యత్ తత్రత్య పర్వతీయ క్షేత్రాణాం సమాహ్వానానాం స్థాయీయ సమాధానార్థం పూర్వ ఐపీఎస్ అధికారిణః పంకజ సింఘస్య నేతృత్వే ఏకస్యః మధ్యస్థ సమిత్యః సంరచనా జాతా. సమితిరియం కేంద్రీయ కార్యాలయం ప్రతి ప్రతివేదనం ప్రేషయిష్యతి. సిలిగుడి నగరస్య సుకారక్షేత్రే అనుష్ఠితే అస్మిన్ ఉపవేశనే పశ్చిమబంగస్య విపక్షినేతారః సువేందు అధికారీ అన్యే చ గణమాన్య జనాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రోక్తం యత్ భారతదేశేన లైసెన్స్ రాజ్ ఇత్యస్య కాలావధౌ ఉత్పాదన దండితకరణస్య స్వీయ దృష్టికోణే ఆధారభూత పరివర్తనం విహితమస్తి. సాంప్రతం తత్స్థానే ప్రాశాసనిక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ILPI ఇత్యనయా యోజనయా మాధ్యమేన పురస్కృతః క్రియతే. ప్రవర్తమాన వర్షీయ ఇకోనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యస్మాత్ మంచాత్ సంబోధనే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ పురాతని పద్ధతిః సాంప్రతికీ పద్ధతితః భిన్నా వర్తతి. ప్రధానమంత్రిణా PLI యోజనాయాః సఫలతా అపి చర్చితా. యత్ర సార్ధ ద్విలక్ష కోటి రూప్యకాణాం నివేశః జాతః. ద్వావింశతి లక్ష కోటి రూప్యకాణాం ఉత్పాదనం క్రయణం పంచదశ లక్ష రోటి రూప్యకాణాం నిర్యాతః అపి జాతః. చతుర్దశ లక్షాధికాని వృత్త్యవసరాణి అపి సృజితాని.
1: జహాం పహలే ప్రొడక్షన్ బఢానే పర్ పనిష్మెంట్ మిల్తా థా వహీ ఆజ్ హమారీ సర్కార్ ప్రొడక్షన్ బఢానే పర్ ఇన్సెంటివ్ దే రహీ హై. PLI స్కీమ్ కీ సక్సెస్ దునియా దేఖ్ రహీ హై. సిర్ఫ్ ఇస్ ఏక్ యోజనా కీ వజహ సే కరీబ్ 2.5 లక్ష కరోడ్ రూపే కా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ హువా హై. 22 లక్ష కరోడ్ రూపే సే జ్యాదా కా ప్రొడక్షన్ ఔర్ సేల్స్ హుయీ హై. 15 లక్ష కరోడ్ రూపే సే జ్యాదా కా ఎక్స్పోర్ట్ హువా హై. 14 లక్ష సే జ్యాదా డైరెక్ట్ ఔర్ ఇండైరెక్ట్ జాబ్ బనీ హై.
0: శ్రీ మోదీ భారతదేశః అంతారాష్ట్రీయ సముదాయస్య ఆశా వికాసస్య చ ఉజ్వల స్థానం విద్యతే ఇతి అపి ప్రతిపాదితవాన్.
1: దునియా మే గ్రోత్ కో లేకర్ కే కై తరహ్ కీ చింతాయే హై. దునియా నే బడా భయంకర ఏక్ రూప్ దేఖా హై ఇన్ దినో. రిసోర్సెస్ కా వెపనైజేషన్ హో రహా హై. అవిశ్వాస్ కా వాతావరణ విశ్వ కే లియే అనేక నయీ చునౌతియా లేకర్ కే ఆ రహా హై. లేకిన్ ఐసే సమయ మే భీ దునియా భారత్ కో గ్రోత్ ఔర్ హోప్ కే బ్రైట్ స్పాట్ కే రూప్ మే దేఖ్ రహీ హై. భారత్ నే అప్ని 25 కరోడ్ ఆబాదీ కో గరీబీ సే బహార్ నికాలా హై.
0: సర్వకారేణ అద్య క్లోర్ ఫినిరామైన్ మెలియేట్ ఫినైలే ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇత్యేతయోః ఘటనానాం యుక్తానాం సర్వాసాం నియత మాత్రా సంయోజన ఔషధీనాం నిర్మాణే విక్రయణే వితరణే చ ప్రతిబంధాః సంతి. స్వాస్థ్య మంత్రాలయేన ఏకా అధిసూచనా ప్రదర్శితా యస్యాం చతుర్వర్షేభ్యః యేషు బాలేషు ఏతాసాం ఔషధీనాం ప్రయోగః న కరణీయః ఇతి అపి స్పష్టం కృతం. బాలకానాం స్వాస్థ్య సురక్షాయాః విషయే ఏష మహత్వపూర్ణః నిర్ణయః విద్యతే. ప్రశాసనేన ఇదం అపి కథితం యత్ ఏతాదృశానాం సంయోజనానాం ప్రయోగః బాలకేషు హానికారకః భవితుం అర్హతి. యువా కార్య క్రీడా మంత్రాలయస్య కేంద్రీయ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా బ్రిక్స్ దేశానాం మంత్రిభిః వరిష్ఠ నేతృభిశ్చ సాకం అద్య ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరస్య సమీపే స్థితస్య ఐతిహాసికస్య థోటలాకోండా క్షేత్రే ప్రాచీన బౌద్ధ అవశేషానాం స్తూపానాం ధ్యానకేంద్రాణాం పాకశాలానాం చ దర్శనం కృతవాన్. డాక్టర్ మాండవియా ఏక పేడ్ మాకేనాం ఇతి అభియానస్య అంతర్గతం थोटलाकोंडा क्षेत्रे एक

ఏకం వృక్షారోపణం అపి కృతవాన్. ఇయం యాత్రా ప్రవర్తమాన వర్షస్య బ్రిక్స్ అధ్యక్షత ఇత్యస్య కార్యక్రమాణాం భాగో విద్యతే. అద్య సాయంకాలే విశాఖపట్నం నగరే బ్రిక్స్ యువమంత్రిణాం సమ్మేళనం ఆయోజ్యతే. డాక్టర్ మనసుఖ్ మాండవ్యా ఇత్యనేన సాకం శిక్ష కౌశల వికాస ఉద్యమిత కళ్యాణ సంపోషణ వికాస ఇత్యేతేషు విషయేషు సహయోగ సుదృఢీకరణస్య ఉపాయానాం విషయే చర్చాం కరిష్యతి. సమ్మేళనస్య ఏతే ఏవ ప్రముఖాః విషయాః విద్యంతే. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ద్వావింశతిః భారతీయ నావికైః సహ వైదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయె భారతం సోమాలియా దేశస్య అధికారిణాం సమక్షం అవోచత్. MT సిబు నౌకాయాం షోడశ భారతీయ నావికైః, MV లుతుఫ్ నౌకాయాం షట్ భారతీయ నావికైః చ సహ ఏతయోః నౌకాయానయోః యేమెన్ సోమాలియా దేశయోః పృథక్ పృథక్ ఘటనాయాం సశస్త్ర సముద్రీయ జలదస్యుభిః అపహృతాః. కెన్యాదేశ భారతీయ ఉచ్చ ఆయోగః సామాజిక అంతర్జాలీయ పటలే అవదత్ యత్ సర్వే భారతీయా నావికా సురక్షితా సంతి ఇతి కథ్యతే. సహ అవదత్ యత్ భారతం స్వస్య సాముద్రిక సముదాయస్య సురక్షాయై కళ్యాణాయ చ సర్వాధికం మహత్వం ప్రదదాతి. మిషన్ ఇత్యనేన ఉక్తం యత్ తే సోమాలియా దేశస్య సంబద్ధైః అధికారిభిః సహ ప్రకరణం వినిమయీ కృతవంతః. దూరదర్శన వాహిన్యాం కృతే కేంద్రీయ సర్వకారేణ విజ్ఞాపన ప్రసారణస్య అధికతమ అవధిః సమాపితా. నిర్ణయస్య అస్య ప్రభావః కేబల్ టెలివిజన్ నెట్వర్క్ నియమ్ చతుర్నవత్యుత్తర నవదశతమ రాజపత్రస్య అధిసూచనాయాః ప్రశాసనేన సాకం పరిలక్ష్యతే. పూర్వం సూచనా ప్రసారణ మంత్రాలయేన ఉక్తం యత్ దూరదర్శన ప్రసారణ క్షేత్రే ఆగతానాం పరివర్తనానాం దృష్ట్యా విజ్ఞాపనావధి సంబద్ధానాం నియమానాం పునః సమీక్ష ఆవశ్యకీ వర్తతే. అద్య భారతీయ జనతా పార్టీతి దళేన వందే మాతరం ఇత్యస్య ఐతిహాసిక రిక్త సంరక్షణస్య విషయ ఏకః ప్రస్తావః పారితః. ఏకస్మిన్ సామాజిక అంతర్జాలీయ సందేశ భాజపా దళీయ అధ్యక్షః నితిన్ నవీనః ప్రోక్తవాన్ యత్ దళం కేవలం ప్రథమ శ్లోకద్వయం గాయన్ ఇత్యస్య కాంగ్రెస్ కార్యసమిత్యః నిర్ణయస్య విరోధః కరోతి. BWF బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మస్య త్రిసా జాలి గాయత్రీ గోపీచందయోః తథా చీనదేశస్య లియు షేంగ్షు టెన్ నింగ్ ఇత్యేతయోః మధ్యె ఉపాంత్యచక్రీయ స్పర్ధా సంప్రతి నవదిల్ల్యాం ప్రచలతి. ఇతి వార్తాః.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం మరియు రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:35 డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు మన ఆకాశవాణి 101.5 ఎఫ్ఎం కేంద్రం సమాధానాలు చెబుతుంది. ఇక సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా ఎల్నినో సమయంలో మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం సినిమా పాట వింటారు. కార్యక్రమంలో చివరిగా తెలుసుకుందాం రండి అంశం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ గురించిన

0: గత వారంలో జరిగిన విశేషాల గురించి వింటారు. 9:30 మధుర గీతాలు వింటారు. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం గురించి వింటారు. అనంతరం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అసలైన అలంకారం ఈ అంశం గురించి డాక్టర్ కేబి డేవిడ్ లింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చీన ముచ్చట్ల వ్యవసాయదారుల కార్యక్రమంలో నాటుకోళ్ల పెంపకం వివరాల గురించి వింటారు. అనంతరం 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా రోదసి యానం గురించి శ్రీ ఓవి రవిశేఖర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం సినిమా పాటలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతల మంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎస్ అమర్ నారాయణ. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 బాలానందం కార్యక్రమంలో తర్లుబాడు మండలం చెన్నారెడ్డిపల్లి ZPHE స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్రం మరి రేపు మేము ప్రసారం చేయు మా కార్యక్రమాలు.
1: చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: మొఖాన మొటిమల
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం శ్రోతలకు అభిప్రాయాలు ఈనాటి ఈ సాయంత్రం కార్యక్రమం. డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
6: డియర్ ఎఫ్ఎం, మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఇమెయిల్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా ఇంకా కట్లావారి కుటుంబ సభ్యులు రాశారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారములు. శుక్రవారం 7వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో దేవీ భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సూక్తి ముక్తావళిలో పుస్తకం మన నేస్తం ఈ అంశం గురించి చాలా చక్కగా వివరించారు. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చేనేత దినోత్సవం సందర్భంగా వివరాలు చాలా బాగున్నాయి. స్త్రీలపై మీడియా చిత్రీకరణ గురించి జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది. జ్యోతి గారు చెప్పినవన్నీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. కుటుంబ సభ్యులతో టీవీ చూడలేకపోతున్నాం. సినిమాల్లో అశ్లీలత ఎక్కువైంది. సినిమాలు చూడడానికి అయిష్టం చూపుతున్నారు. ఇకనైనా వ్యవస్థ మారాలి. స్త్రీలను గౌరవించడం మన సంస్కృతి సాంప్రదాయం. రాత్రి 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వరి పంట సాగులో మెలకువలు అబ్దుల్ రఫీక్ చాలా విషయాలు తెలియజేశారు. వీలును బట్టి పునఃప్రసారం చెయ్యండి. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో పర్యావరణం గురించి చాలా చక్కగా వివరించారు. వారికి ధన్యవాదములు. శనివారం 8వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో శ్రీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన విష్ణు సహస్రనామం విని తరించాము. 6:30 శ్రమ గురించి చాలా చక్కగా వివరించారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం వివరాలు బాగున్నాయి. 7:15 భర్తృహరి సుభాషితాలు గురించి చాలా చక్కగా వివరించారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం చాలా బాగుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కుక్క బుద్ధి కథానిక, అనంతరం స్నేహం కథానిక చాలా బాగున్నాయి. ధన్యవాదములు అంటూ రాశారు. ఈమెయిల్ను కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్ మనవిత్ గారు రాశారు. 10 సోమవారం మీ కేంద్రం నుండి ప్రసారమైన భావలహరి కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు, అనంతరం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా రేడియో నివేదిక విన్నాం, చాలా బాగుంది అంటూ రాశారు. ఈమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు అతి త్వరలో వస్తున్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాం. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డేర్ ఎఫ్ఎం శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు. ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు రూపొందించి శ్రోతలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్న సిబ్బందికి మా నమస్తే. ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు రూపొందించి శ్రోతలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్న సిబ్బందికి మా నమస్తే. 9 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సత్యదేవుని సంకీర్తనలు మరియు క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో చేయూత గురించి, బైబుల్ గ్రంథంలోని పలు కొటేషన్లు మా ముందుంచిన డేవిడ్ లివింగ్స్టన్ గారికి మా వందనాలు అందిస్తున్నాం. 10 సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్యం, స్నేహబంధం గురించి, శ్రీకృష్ణుడు కుచేలుని స్నేహబంధం గురించి చక్కగా సమాచారం అందించిన శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారికి మా నమస్కారాలు అందించగలరు. 11 మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయస్వామి వారి భక్తి గీతాలు విని తరించాం. మహిళా భారతి కార్యక్రమంలో ఈజిప్ట్ పిరమిడ్ల గురించి చక్కటి సమాచారం అందించిన నిర్వాహకులకు మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో 12 బుధవారం సాయంత్రం ప్రసారమైన యాక్సిడెంట్ రూపకం విన్నాం. ప్రయాణాలలో జరిగే కొన్ని సంఘటనలు మా ముందుంచిన తీరు ఆకట్టుకుంది. పాల్గొన్న వారికి, నిర్వహించిన శ్రీ కెవి హనుమంతరావు గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు. 13 గురువారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సుప్రభాతం విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన సూక్తులు ఆకట్టుకునే విధంగా ఉన్నవి. నిర్వహించిన వారికి మా నమస్తే. భావలహరి కార్యక్రమంలో చక్కటి పాటలు, మంచి మాటలు వెరసి ఈనాటి భావలహరి నిర్వహించిన మేడం గారికి మా నమస్తే అంటూ రాశారు. ఈమెయిల్ను శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. గౌరవనీయులైన స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారికి, సిబ్బందికి, కళాకారులకు మరియు తోటి శ్రోతలందరికీ, మార్కాపురం ఆకాశవాణి 34వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా

శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆగస్టు 10 ఉదయం 8 గంటలకు ప్రసారమైన రేడియో నివేదిక విన్నాము, చాలా బాగుంది. స్టేషన్ డైరెక్టర్ గా రేడియో కార్యక్రమాల రూపకల్పనలో మీ తాలూకు అభిప్రాయం అద్భుతం. మీ అభిప్రాయాలకు తగినట్లుగా సిబ్బంది సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ రాశారు. ఈ ఇమెయిల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా, ఇంకా కట్లా వారి కుటుంబ సభ్యులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గత వారం మీరు మేము కార్యక్రమం వినలేకపోయాము, చాలా బాధగా ఉంది. మా ఊరిలో నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల వినలేకపోయాము. వాస్తవానికి చివరి శనివారం స్వాతంత్ర దినోత్సవం అవ్వడం వల్ల ప్రత్యేక కార్యక్రమాలు వెళ్ళాయండి, మీరు మేము కార్యక్రమం వినిపించలేదు. మార్కాపురం కేంద్రం 34వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో 9వ తేదీన ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ఆకాశవాణి తిరుపతి డైరెక్టర్ గారు శ్రీ సుధాకర్ మోహన్ గారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంతో అనుబంధం గురించి చాలా చక్కగా వివరించారు. మార్కాపురం ఎఫ్ఎం పేరు మార్చిన ఘనత సాధించిన వ్యక్తి శ్రీ సుధాకర్ మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మనసులో మనసు కార్యక్రమం శారదా శ్రీనివాసన్ గారి గళంలో చాలా బాగుంది, ధన్యవాదములు. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరీలు. 33 ఏళ్ల ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుంచి చాలా విషయాలు తెలియజేశారు, చక్కటి పాటలు వినిపించారు. వ్యాఖ్యాత మేడం గారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గురించి గొప్పగా వివరించారు, వారికి ధన్యవాదములు. సాయంత్రం 7:15 కిసాన్ వాణిలో ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అభ్యుదయ రైతులు వారి అనుభవాలను పంచుకున్నారు, చాలా చక్కటి కార్యక్రమం అందించారు. రాత్రి 8 గంటలకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మార్కాపురం మాట ఆకాశవాణి బాట ప్రత్యేక కార్యక్రమం చాలా బాగుంది, ధన్యవాదములు అంటూ రాశారు. ఈమెయిల్ ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం డిఆర్ఎఫ్ఎం కార్యక్రమం ప్రసారం కానందుకు కొంత బాధపడ్డాం. ఈ కార్యక్రమానికి బదులుగా చిన్నపిల్లల కార్యక్రమంలోని పలు అంశాలు మాకు నచ్చాయి. పాల్గొన్న చిన్నారులకు ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం. ఆగస్టు 16 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. అనంతరం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన బైబిల్ సూక్తులు ఆలోచింపచేశాయి. నిర్వహించిన వారికి మా వందనాలు అందజేయండి. ఆగస్టు 18 మంగళవారం హనుమాన్ భక్తి గీతాలు విని తరించాం. 9:30 ప్రసారమైన మహిళా భారతి కార్యక్రమంలో మహిళలు మహారాణులు మహిళల అంత్యాక్షరిని విని ఆనందించాం. కార్యక్రమంలో వా టా లా అనే చివరి అక్షరాలతో ప్రారంభమైన పాటలు విని చాలా ఆనందించాం. పాల్గొన్న ప్రమీలా గారికి, అపర్ణా గారికి, కార్యక్రమం నిర్వహించిన లతా గారికి మా ధన్యవాదములు. అనంతరం ప్రసారమైన మన పర్యావరణం మన బాధ్యత ఈ విషయమై ఉమాజ్యోతి గారి ప్రసంగం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టింది. ఆగస్టు 19 బుధవారం భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఉత్తమ జన్మ గురించి పద్మపురాణంలో కథను వినిపిస్తూ సముద్రం యొక్క గుణగణాలు మానవ జీవితంతో ముడిపెట్టి మా ముందుంచిన శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మా నమస్కారాలు అందించగలరు. ఇదే రోజు సాయంత్రం ప్రసారమైన పిసినారి మొగుడు నాటిక విన్నాం. ఈ నాటిక మాకు ఎంతగానో నచ్చింది. నాటికలో పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. పాల్గొన్న కళాకారులకు, రచయితకు మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ద స్టేషన్ డైరెక్టర్, డిఆర్ఎఫ్ఎం మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com srotalamata@gmail.com

0: gmail.com.
1: కార్యక్రమం ఇప్పుడు సినిమా పాట విందాం. సుస్వాగతం చిత్రం కోసం మనం జయచంద్రన్, మణికిరణ్ బృందం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇప్పుడు వినండి జులై ఈ చిత్రం కోసం సుచిత్ర, సురేష్ పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇప్పుడు వినండి ఒక్కడు ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవనం పాడిన పాట. వింటారు సంగీతం మణిశర్మ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావాల్సింది. మరికొద్ది క్షణాల్లో వినండి తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాత్రం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు

0: శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసార్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ గూర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందేమాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందేమాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందేమాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర్య సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందేమాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందేమాతరంలోని రెండు చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందేమాతరంలోని మొదటి రెండు పేరాలను మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुल्छित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ, ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहां लोग उपस्थित रहे. तो आप वहां आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुंचना है, तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा, उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలిరోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించారు.

నిర్ణయించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ, ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు

నుంచి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకుని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండో గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు ఈసీబీ ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి కార్యకలాపాలు నిరోధించడంలో మైన్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి కేథలిక్ ఫెడరల్ మంత్రి మత స్వేచ్ఛ ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి కృష్ణాజిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మిగారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయలు

0: నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం.
3: కిసాన్ వాణి శ్రోతలకు నమస్కారం. మనం ఈరోజు ఎల్నినో సమయంలో మామిడి పంట నిర్వహణ, దానికి సంబంధించిన సలహాలు, అలాగే అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ వీటి గురించి తెలుసుకుందాం. ఈ వివరాలు మనకు తెలియజేయడానికి మనతో ఈరోజు నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ బీకేఎం లక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం మేడం.
4: నమస్తే అండి.
3: మేడం, గత కొన్ని వారాలుగా మనం చూసుకున్నట్లయితే ఎల్నినో పరిస్థితుల గురించి కొంత అర్థమవుతూ ఉంది మనకు కానీ రైతు సోదరులకు కానీ వివిధ రేడియో కార్యక్రమాల ద్వారా, మాధ్యమాల ద్వారా. అయితే మామిడి పంటకు సంబంధించి మనం ఈరోజు రైతు సోదరులకి కొంత చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎల్నినో ప్రభావం మామిడి పంటలో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి కార్యాచరణ తీసుకున్నట్లయితే దీనికి వల్ల జరిగే నష్టాలు మనం కాస్త తగ్గించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా మేడం, రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా ఎల్నినో అంటే ఏంటి ఒకసారి వివరించండి మేడం.
4: ఈ ఎల్నినో అనేదండి మనకి వాతావరణంలో వచ్చే మార్పులు. అంటే ఎక్కువగా మనకి ఎందుకు వస్తుందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీరు వేడిగా తయారవటం వల్ల, అంటే మనకి ఉన్న వాతావరణ మార్పు వలన ఉష్ణోగ్రతలు పెరగటం వలన, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మామూలుగా సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం రావడానికి లేదా అత్యధికంగా ఒకేసారి కురిసేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే వాతావరణంలో తేమ శాతం తగ్గుతుంది. మరి ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము, మొదటి కంటే కూడాను 1-2 డిగ్రీలు అధికంగానే మనం ఈ ఆగస్టు లో కూడాను మనం చూస్తా ఉన్నాము.
3: సాధారణంగా మనకు వర్షాలు
4: ఉండాలి, అలాగే మనకి ఈ పాటికి మనం ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా తక్కువగా ఉండాలి, అటువంటిది ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇట్లాంటి వాతావరణంలో వచ్చిన ఈ మార్పుని మనం ఎల్నినో అని అంటా ఉంటాము.
3: అది మరి అయితే ఇటువంటి భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో ఉద్యాన పంటల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది మేడం?
4: మనకి ఈ ఉద్యాన పంటల్లో మనం అంటే వర్షపాతం ఆధారితంగా వేసే పంటల్లో మాత్రం ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇప్పుడు అంటే మనం మిరప, టొమాటో, బెండ ఇట్లాంటి కొంతమంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మాత్రం మన ఉద్యాన పంటల్లో కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ అంటే తోటలు, పండ్ల తోటల్లో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తోటలు దాని యొక్క వేరు వ్యవస్థ భూమి లోపల కంటే ఉంటాయి
3: కాబట్టి
4: మనకి కొంత తక్కువగా ఉండటానికి అవకాశం ఉంది.
3: మామిడి పంటని మనకు ఈ తీర ప్రాంతంలో సాగు చేస్తుంటారు రైతు సోదరులు. ఈ మామిడిలో ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం?
4: ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆకులు కానీ ఇవి కానీ చాలా హెల్దీగా ఉన్నాయండి. గార్డెన్స్ అన్ని హెల్దీగా ఉన్నాయి. ఇప్పటి వరకు కురుస్తున్న వర్షపాతం తక్కువగా ఉన్నా కూడాను తోటల్లో మాత్రము వాటి వరకు మామిడిలో చూసుకుంటే సరిపడినంతగానే ఉంది. కానీ ముందు ముందు ఇంకా తక్కువ వర్షపాతం అవుతాము. అలాగే మనం బోర్ల నుంచి నీళ్లు తీయటానికి కూడా బోర్లలో నీటి మట్టం కూడా రాను తగ్గుతా ఉన్నదని మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి నీటిని కూడాను ఎలా కొంతవరకు మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే ఈ ఎల్నో పరిస్థితుల్లో పంటల్ని రక్షించుకోగలుగుతాము. అలాగే వేడి కానీ ఈ నీటి కొరత కారణంగా మనకి ఎక్కువగా కాయల యొక్క పండ్ల దిగుబడి కానీ వీటిని క్షీణించే అవకాశం ఉన్నది. అదొకటి రైతులు గమనించుకుంటూ ఉండాలి. అలాగే తీవ్రమైన సూర్యకిరణాలు కానీ వీటికి కానీ ఎక్కువగా ఉన్న తోటల్లో అయితే ఈ కాపు కానీ పూత కానీ తగ్గే అవకాశం ఉంటుందండి.
3: మరి ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో మేడం మామిడి పంటల్ని ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలంటారు?
4: మామిడిలో చూస్తే ఇప్పటికి కొంతమంది రైతులు అయితే ఫస్ట్ మనం ప్రూనింగ్ అంటామండి, అంటే కొమ్మ కత్తిరింపులు చాలా మంది జూను జూలైలు కల్లా కంప్లీట్ చేసేస్తారు. ఇంకా చెయ్యని వాళ్ళు ఉంటే మాత్రం ఈ వేడి వాతావరణంలో సివియర్ గా చెయ్యకూడదు. ఏదైనా ఉన్నా లైట్ ప్రూనింగ్, ఎక్కడైనా ఉన్న ఎండు కొమ్మలు కానీ లేకపోతే మనకి దాంట్లో ఉన్న క్రిస్ క్రాస్ కొమ్మ అంటే వంకర తింకరగా ఉన్నవి లేకపోతే పుచ్చిపోయిన కొమ్మలు, పురుగు పట్టిన కొమ్మలు ఇట్లాంటి వాటిని మాత్రమే మనం తీసివేయాల్సి ఉంటుంది. కానీ సివియర్ గా ప్రూనింగ్ చేయటం కానీ లేదా మనం కొమ్మల్ని బాగా కొట్టివేయటము ఇట్లాంటి పని చేయకూడదండి ఇప్పుడు. ఎందుకంటే ఒకేసారి అది దానికి హీట్ స్ట్రోక్ లాగా తగిలేసి ఆ కొమ్మల మీద ఎండమచ్చలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అది కాబట్టి మనం కెనపీ మేనేజ్మెంట్ అంటాము, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొమ్మలు నేల మీద అంటినవి లేదంటే మనకి ఏదైనా పైన గొడుగు కొమ్మలు లాంటి వాటిని కొద్దిగా లైట్ గా తీయాలి, కానీ సివియర్ గా ప్రూనింగ్ చేయకూడదు.
3: మరి ఈ మామిడి తోటలలో పోషకాల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలి?

0: సోదరులు ఐదు సోదరులు.
1: పోషకాల యాజమాన్యంకి వచ్చేసరికి జనరల్గా మనం 6 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ ఇవ్వమంటాము, 2 కిలోలు యూరియా వరకు, 2 కిలోలు పొటాష్ని మనం జూన్ జూలై నెలల్లోనే ఇమ్మని చెప్తున్నాం రైతులకి. అది చాలా వరకు వేయాల్సిన విధానం. ఒకవేళ నీళ్లు లేక వర్షాధారంగా వేసుకునే రైతులు మాత్రం అట్లీస్ట్ ఈ ఆగస్టులో అయినా ఆ యొక్క మోతాదుని మనం చెట్లకి ఇచ్చాలి. 10 సంవత్సరాలు నిండిన ప్రతి చెట్టుకి ఇంత ఎరువులు అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క 6 కిలోలు సూపరు, 2 కిలోలు యూరియా, 2 కిలోలు పొటాష్ ఎరువుల్ని మాత్రం మనం ఇచ్చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇచ్చినాక తప్పకుండా నీరు ఒకసారి మాత్రము కట్టాల్సి ఉంటుంది, జాగ్రత్తగా నీరు కొట్ట పెట్టుకోవాలి. తర్వాత మనం ఎక్కువగా భూమి నుంచి ఇచ్చే వాటి కంటే ఇక ముందు ఇచ్చే వాటిలో ఎక్కువగా పోషకాలన్నింటినీ కూడాను ఆకుల ద్వారా ఇవ్వడం బెటర్. అంటే సూక్ష్మ పోషకాలు అయినటువంటి జింకు, బోరాను, ఈ కాల్షియం, మెగ్నీషియం, వీటి యొక్క లోపం కూడా అధికంగా ఉందండి మన తోటల్లో. కాబట్టి వాటి నివారణకి రైతులు తప్పకుండా ఈ ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 అంటాము, మ్యాక్స్ అంటాము, ఇట్లా ఏదో ఒక సూక్ష్మ ధాతువుల కాంబినేషన్ని మనం 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, దాంతో పాటు పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కానీ స్ప్రే చేసుకున్నట్లయితే తప్పకుండా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, ఈ వేడి వాతావరణం తట్టుకోగలుగుతాయి.
0: మేడం, మనం ముందుగానే చెప్పుకున్నాం నీటి లభ్యత చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎల్నినో పరిస్థితిలో. ఇటువంటి నేపథ్యంలో ఎలా నీటి యాజమాన్యం ఇరిగేషన్ చేసుకోవాలి మేడం?
1: ఈ సమయంలో మాత్రం చాలా మంది రైతులకు విజ్ఞప్తి ఏంటంటే నీరు పారించవద్దు. నీరు తోటల్లో ఉంది మనకి, లేదా కాలువ మీద వచ్చేసింది కాబట్టి నీరుని మనం పారించటం వల్ల నీరు చాలా వరకు మొక్కలకు అందేదానికంటే వృధా పోవటం ఎక్కువ, దాని ద్వారా కలుపు రావటం ఎక్కువ, మరి పెద్ద పెద్దగా దున్నుకోవాల్సి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు 100% ఉంది, 90% అలా డ్రిప్ కూడాను మనకి సబ్సిడీలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి రైతు పండ్ల తోటలు పండించే వాళ్ళు కంపల్సరీ డ్రిప్ విధానాన్ని అంటే విందు సేద్యం ద్వారానే పంటల్ని సాగు చేయాల్సి ఉంటుంది. దానివల్ల నీటి యొక్క
0: సమర్థవంతంగా
1: వినియోగించుకోగలుగుతాం. అంతేకాకుండా దీంట్లో ఇంకొక విధానం కూడా ఉంది, నీటి విధానం. ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి, అప్పుడప్పుడు పడ్డా ఒక్కోసారి డౌన్ పోర్ ఎక్కువగా ఉంటుంది, ఒకే రోజు ఎక్కువ వర్షం పడిస్తుంది. అలాంటప్పుడు మనకి ఫామ్ పాండ్స్ అంటే నీటి గుంటలు తవ్వుకోవటం, దాంట్లోకి పడ్డ నీటిని దాంట్లోకి నిల్వ చేసుకోవటం, తర్వాత అవసరం ఉన్నప్పుడు మనకు వాడుకోవటం, ఈ విధానాన్ని కూడా రైతులు పాటించడం వల్ల నీటి యొక్క వినియోగం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడక్కడ ఒకవేళ ఈ ఫామ్ పాండ్ చేయలేదు, ఇవన్నీ లేదు, అక్కడక్కడ ట్రెంచెస్ లాగా చిన్న చిన్న లైన్స్ మనం నాగలతో కూడా గట్టిగా లాగిచ్చిన నీళ్లు సాలలాగా ఉండిపోయి దాంట్లో నిలబడిపోతాయి. పడ్డ వర్షం పడ్డట్టు ప్రతి చుక్క భూమిలోకి ఇంకేటట్లుగా మనం చూసుకున్నట్లయితే నీటి యొక్క కొరతని మనం నివారించుకోవచ్చు.
0: ఏదేమైనా నీటి వృధాన్ని
1: తగ్గించాలి.
0: మేడం, భూమిలో తేమ శాతం తగ్గిపోయే అవకాశం ఉంది ఈ విపరీతమైన ఉష్ణోగ్రతకి. ఆ తేమ శాతం తగ్గకుండా రైతు సోదరులు ఈ మామిడి తోటలో ఎటువంటి చర్యలు చేపట్టుకోవాలి మేడం?
1: ఎక్కువగా నీటి తగ్గుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటేనండి, ఈ సమయంలో ఎక్కువగా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ మనం వేసినట్లయితే వీటికి నీటిని పట్టి ఉంచే శక్తి ఎక్కువ ఉంటుందండి భూమిలో. కాబట్టి పశువుల ఎరువు ఇది వేసుకోవాలి. అంతేకాకుండా మల్చింగ్ అంటాం, ఇన్సైట్ మల్చింగ్ అంటే అక్కడికక్కడే మనం జనుము కానీ జీలుగు కానీ మరి అలాగే బొబ్బర్లు ఇలాంటివన్నిటిని మనం వేసి ఒక 40-50 రోజుల తర్వాత వాటిని అక్కడికక్కడే కత్తిరించి చెట్టు కింద ఒక 10-15 సెంటీమీటర్ల ఎత్తులో కానీ ఇలాగా పెట్టేసినట్లయితే దాన్ని ఏంటంటే ఇన్సైట్ మల్చింగ్, లైవ్ మల్చింగ్ అంటాం. అంటే ఏంటి, వాటిని అక్కడ ఉంచటం వల్ల భూమిలో ఉన్న తేమ శాతాన్ని మనం అట్లాగ ఉంచగలుగుతాం. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే చిన్న తోటలే ఉంటున్నాయి, వాటి దగ్గర మనకి వీలైనంత వరకు మల్చింగ్ అంటాం, ఈ పాలిథిన్ షీట్స్ వేసేయటం వల్ల ఒకటి. అలాగే ఈ వేడి వాతావరణంలో కొమ్మల పగుళ్ళు కానీ కాండం దగ్గర పగుళ్ళు వచ్చేసి జిగురు కారటం ఎక్కువగా ఉంది. రైతులు చాలా మంది అడుగుతున్నారు మా తోటల్లో జిగురు కారుతున్నాయండి, వేడి పగుళ్ళు లాగా వచ్చేస్తున్నాయి అంటున్నారు. అప్పుడే అట్లాంటి సమయాల్లో తప్పకుండా సున్నం అంటే బోడో మిశ్రమాన్ని కానీ లేకపోతే గులసున్నాన్ని నానబెట్టి ఒక రోజంతా, అది ముందు నానబెట్టగానే నీళ్లు వేడి అనేది వస్తుందండి, ఆ వేడి చల్లారిపోయిన తర్వాత ఆ ద్రావణాన్ని మొదల దగ్గరగా పూయటం వల్ల వైట్ సిమెంట్ చేయటం వల్ల కూడా మనకి
0: ఎంత ఎత్తు వరకు
1: 3 అడుగుల వరకు అండి, 3 అడుగులు చెట్టు 5-6 అడుగులు ఉన్నప్పుడు 3 అడుగుల ఎత్తు వరకు మొదల దగ్గరగా మనం ఇది రాయటం వల్ల ఈ హీట్ వేవ్ ని తట్టుకోగలుగుతాయి చెట్లు, అలాగే పగుళ్ళు కూడాను మనకి
0: నివారించుకోవచ్చు,
1: తగ్గుతుంది.
0: మేడం, ఇంకా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు కదా, మరి రేపు రాబోయే రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు వస్తే చిన్న మొక్క తోటలకి ఎలా కాపాడుకోవాలి రైతులు?
1: మనకి చిన్న తోటలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 1-2 సంవత్సరాల మొక్కలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్లాంటి

0: తోటలో ఏం చేయొచ్చు అంటే, మనకి దగ్గరలో ఉన్న తాటాకులు కానీ లేదంటే కొబ్బరి మట్టలు కానీ ఆ యొక్క పడమర వైపుగా పెట్టడం వల్ల ఆ ఉష్ణోగ్రత తగ్గుతుందండి చెట్టుకి. అలాగే మేము కొన్నిసార్లు ఏం చెప్తామంటే, పాదుల దగ్గరగా ఈ కంది విత్తనాలు ఒక 10 లేకపోతే ఈ సన్నగా జనుము విత్తనాలు కానీ పెట్టినప్పుడు, ఈ కంది విత్తనాలు పెట్టినప్పుడు ఈ 10 12 గింజలు పెడతాం కదండి, అవి కూడా పైకి లేచినప్పుడు నీడ అనేది వస్తూ ఉంటుంది. మనం చెట్టుకు గాలాడుతూ ఉండాలి, అలాగే నీడ అనేది వచ్చేటట్లుగా మనం చూసుకున్నట్లయితే కూడా చిన్న తోటలు మనం చేసుకోవచ్చు. అలాగే పెద్ద తోటలు ఉన్నాయనుకోండి, పెద్ద తోటలకు డ్రిప్ ద్వారానే మనం నీళ్ళు ఇవ్వాలి. అలాగే వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి వాతావరణ పరిస్థితులను బట్టి మనం నీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంత ముందుగా మనం చెప్పినట్లుగా మొక్కల కాండం దగ్గర తెల్లసున్నం పోయటం వల్ల కూడాను హీట్ వేవ్ను తగ్గించుకోవచ్చు.
1: అలాగే మేడం, ఈ వాతావరణ ఆధారిత సూచనలు మనం రైతు సోదరులకు ఏ విధంగా ఇస్తాం? అంటే డిఫరెంట్ మనకు టెంపరేచర్స్ చూస్తున్నాం, భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి కదా, ఈ వాతావరణ ఆధారిత సలహాలు చెప్పాలంటే రైతు సోదరులకి ఏం చెప్పొచ్చు?
0: మనకి ప్రతి వారము ఒక బులెటిన్ లాంటిది, వాతావరణ పరిస్థితులు, ఈ వారం వర్షం పడవచ్చు పడలేదు లేదా డ్రై వాతావరణం ఉంటుంది, అది ఈ వేడి ఇట్లా ఉంటుంది అనేది మన మొబైల్స్ లో కానీ వస్తుంది, లేదా మన వాతావరణం దూరదర్శన్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు చెప్తానే ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వేడి వాతావరణం ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా మన చెట్లకి బెట్టకి గురి కాకుండా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుందండి. ముఖ్యంగా పూత సమయంలో కానీ కాయ డెవలప్మెంట్ సమయంలో కానీ ఇవ్వాలి. మనకి సెప్టెంబర్ తర్వాత అయితే మనకు కొంచెం బెట్టి ఇవ్వటం వల్ల త్వరగా పూత రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఎట్లాగూ వాతావరణంలో కొంచెం ఉన్న వేడి వల్ల వాళ్ళ వల్ల కూడాను ఈసారి త్వరగా పూత వస్తుంది కాబట్టి రైతులు కొద్దిగా దాని వరకు నిలుపుకోవటానికి జాగ్రత్తగా నీరు మాత్రము ఇంటర్మీడియంట్గా ఇస్తూ ఉండాలి. నవంబర్ డిసెంబర్ నుంచి పూత వచ్చిన తర్వాత మనం ఒక 10 15 రోజుల గ్యాప్లో నీళ్లు మాత్రం ఇస్తానే ఉండాలండి.
1: అంటే రైతు సోదరులు టైం టు టైం వాతావరణ ఆధారిత సలహాలు పాటిస్తూ దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలంటారు. మేడం, మామిడి తోటల్లో మనకు అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?
0: ఉందండి. ఇప్పుడు మనం చిన్న తోటలు ఉంటాయి కదండి, 5 6 సంవత్సరాల తోటల వరకు లేకపోతే కొన్ని 10 ఏళ్ళైనా కూడా మొత్తం కలిసిపోకుండా మధ్యలో ఎండ పడతానే ఉంటుంది. ఇట్లాంటి వేడి వాతావరణంలో ఉన్నప్పుడు బాగా డైరెక్ట్ గా మనం వేసిన తోటల్లో కంటే, అంటే పంట ఇప్పుడు మనం టమాటా ఉంది, బెండ తోటకూర, పాలకూర ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఇవి డైరెక్ట్ గా మనం వేసిన దానికంటే కూడా ఈ అంతర పంటగా మామిడిలో వేసినప్పుడు ఈ యొక్క నీడ ఈ వీటికి, అలాగే కొంచెం వాతావరణం ఇంత అత్యధికమైన వేడి వాతావరణంలో కూడాను ఈ మామిడి చెట్ల మధ్యలో ఉండటం వల్ల ఆకుకూరలు బాగా పండుతానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మనం కూరగాయ మొక్కలైనటువంటి బెండ టొమాటో వీటిని కూడాను మనం సాగు చేసుకోవటం వల్ల రైతులకి మంచి ఆదాయం కూడా అదనపాదాయం వస్తుంది.
1: అలాగే మేడం, కొత్త తోటలు వేయడం వలన ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సాధ్యమయ్యే పని అంటారా?
0: తప్పకుండా, గ్యారంటీగా ఉన్న నీటి ఉంటేనో బోర్లు కానీ ఏదైనా ఉంటే మనం కొత్త తోటలు వేసుకోవచ్చండి, మొక్క తోటలు. కానీ వర్షాధారంగా మనం తోటలు మాత్రం ఈ సమయంలో వేయకూడదు, దానిలా వేస్తే మాత్రం బెట్టకు గురి అయ్యి ఎక్కువగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది.
1: అంటే కొంచెం పరిస్థితులు చూసుకుని ఆచితూచి మనం కొత్త తోటలకు వెళ్ళాలన్నమాట. అలాగే మేడం, మనం చాలా కాలంగా వింటున్నాం మామిడిలో కల్తారని ఇది వాడుతున్నారని పూత రావడానికి, ఇది మంచి పని అంటారా?
0: కల్తార్ అనేది బాగా ముదురు తోటల్లో ఎక్కడైతే పూత కాతా లేకుండా ఉండిపోయినాయో అట్లాంటి తోటల్లో ఒకసారి వాడటం అనేది రైతులు చేస్తూ ఉన్నారండి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అంటే ఈ వేడి వాతావరణంలో మొక్కకి కల్తారు పోయటం వల్ల ఏంటంటే ప్రాబ్లము, మొక్క భూమి నుంచి ఆహారాన్ని తీసుకోలేదు. ఆహారం తీసుకోలేని మొక్క ఏమవుతుందంటే తనకు ఒక స్ట్రెస్లో గురయ్యి అప్పుడు పూత కాతా అనేది బయటికి రావటం జరుగుతుంది. కానీ ఇట్లాంటి వేడి వాతావరణంలో అది నీరు తీసుకోలేక భూమి నుంచి ఏది తీసుకున్నాక పైన మన ట్రాన్స్ఫర్ రేట్ పెరిగిపోతా ఉంటుంది వాతావరణంలో, దానివల్ల ఏమవుతుందంటే మొక్కలు తొందరగా క్షీణించిపోయి ఎండుపుల రావటానికి, కాయ నిలవక రాలిపోవటానికి, పూత తొందరగా వచ్చినా పిండ కట్టినా పిండ నిలకడగా ఉండక రాలిపోవటం అనేది అధికంగా ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో కల్తారు వాడకుండా ఉండటమే ఉత్తమమైన పద్ధతి.
1: మరి ఆల్టర్నేట్ ఏంటి మేడం, ముందుగా మనకు పూత గాని కాయ రావడానికి రైతు సోదరులు ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు?
0: అంటే మనకి ముందుగా రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా, అంటే పొటాషియము నత్రజని ఈ రెండింటి యొక్క ఇది రేషియో వలన, అంటే మనం సిఎన్ రేషియో అంటుంటాం, వీటి రేషియో వలన ఎక్కువగా తొందరగా పూత అనేది వస్తుంది. కాబట్టి రైతులు పొటాషియం నైట్రేట్ని కానీ అలాగే ఈ సూక్ష్మధాతువుల్ని వీటిని రెగ్యులర్గా ప్రతి నెల ఒకసారి మనం స్ప్రే చేసుకుంటూ వెళ్తాం వల్ల మొక్కలో ఆరోగ్యకరమైన వాతావరణం డెవలప్ అయ్యి దాని అంతటా అదే తొందరగా పూతకు వస్తుంది, ఆరోగ్యమైన కాయల్ని కాస్తుందండి.
1: మేడం, చీడపేడల ఉధృతి

0: ఇది కూడా మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా. ఈ చీడపీడల ఉధృతిని రైస్ సోదలు ఎలా తట్టుకోవాలి మేడం?
1: ఈసారి చూసుకున్నట్లయితే ఈ థ్రిప్స్ ప్రాబ్లం కానీ, నల్లతామర పురుగులు కానీ, అలాగే ఈ తేనె మంచు పురుగు ఉధృతి కూడాను కొంతవరకు ఎక్కువ రావచ్చు అండి. అది కూడా ఎర్లీగానే మొదలవ్వచ్చు. అదివరకు జనవరి నుంచి ఉండేది తామర పురుగుల ఉధృతి, ఈసారి ఈ వేడి వాతావరణంలో ముందుగానే రావటానికి అవకాశం ఉంది. కాబట్టి తోటల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ముందు ఈ చీడపీడలు తగ్గాలంటే. అలాగే వేప నూనె, వేపకు సంబంధితమైన ఆధారితమైన మందుల్ని మాత్రమే మనం ఫస్ట్ మొదలు పెట్టేటప్పుడు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వేప నూనె 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవటం వల్ల ముందు నుంచే వాటి యొక్క ఉధృతి తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ శిలీంద్రనాశిలను అయినటువంటి ట్రైకోడర్మా కానీ, అలాగే పెసిలోమైసిస్ అనే దాన్ని స్ప్రే చేసుకోవటం వల్ల ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు
0: మేడం. కాస్త కోస్తో అప్పుడప్పుడు కూడా ఈ వర్షాలు పడుతున్నాయి కదా, ఇలా పడ్డప్పుడు పొలంలో పడ్డ ఈ వర్షపు చినుకుల్ని రైస్ సోదరులు సమర్థంగా ఎలా వినియోగించుకోవాలి, మీరేం సలహాలు చెప్తారు?
1: దీనికి సమర్థంగా ఉపయోగించుకోవటానికి ఏంటంటే, మనం కొంచెం ఒకసారి దుక్కి చేసి ఉంచుతామండి. దుక్కి చేసి ఉంచటం వల్ల పడ్డ చినుకు పడ్డట్టే డొల్లిపోకుండా అక్కడే ఇంకు తాకే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం ఫామ్ పాండ్స్ అనేసి, తోటల్లోనే మనం చిన్న చిన్న గుంటలు 20x20 మీటర్లు, దీనికి గవర్నమెంట్ యొక్క సబ్సిడీ కూడా ఉన్నది ప్రెసెంట్, దాన్ని కూడా వాడుకొని ఆ గుంటల్ని తయారు చేసుకోవడం వల్ల దాంట్లో నీరుని నిల్వ ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ ట్రెంచెస్ వాడుకోవచ్చు, ట్రెంచెస్ పెట్టుకొని దానికి కూడాను మన నీటిని పోనీయకుండా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఆయిల్ పామ్ అనేది కూడా ఎక్కువగా ఉందండి. ఆయిల్ పామ్ దీంట్లో తోటల్లో వచ్చే ఆకుల మట్టల్ని కట్ చేసి వేయటం కానీ, కొబ్బరి మట్టల్ని వేయటం కానీ మొదల దగ్గరగా అలా వేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క తడి వాతావరణంలో ఉన్న నీటి యొక్క శాతాన్ని మనం ఎక్కువగా నిల్వ ఉంచుకోవటానికి అవకాశం ఉంటుంది.
0: చివరిగా మేడం, ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో రైస్ సోదరులు మామిడి తోటల్లో చేసుకోవాల్సిన పనులు ఏమున్నాయి మేడం?
1: ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో ఎవరైనా ఎరువులు వేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు వేసేసి కంప్లీట్ చేసి వచ్చండి. ఒకసారి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యూరియా, పొటాషు, సూపర్ వీటిని వేయటం వల్ల మొక్కలు త్వరగా పూతకు రావటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి నుంచి సూక్ష్మధాతువులు లోపాలు లేకుండా 1-2 సార్లు జింకు, బోరాన్ని వేసుకోవటం వల్ల చాలా మంది రైతులు ఏమనుకుంటున్నారంటే, పూత వచ్చినప్పుడు బాగా పూత వచ్చిందండి కానీ నిలవట్లేదు అంటారు. ఎందుకు నిలవదు అంటే ఏంటంటే అండి, దాంట్లో సూక్ష్మధాతువుల లోపం, అంటే జింకు, బోరాను దీనివల్ల, అలాగే మేల్ ఫిమేల్ రేషియో అంటే ఆడ పువ్వుల శాతం తగ్గిపోతుంది, గెలల నిండా మగ పుష్పాలే ఉండిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే, సెట్టింగ్ కానీ అని తర్వాత కామన్ గా రాలిపోతానంటే నల్లగా మాడిపోయి, పూత మాడిపోయింది రాలిపోయిందంటే దాంట్లో ఎక్కువ ఆడ పుష్పాల శాతం తగ్గిపోతా ఉన్నది. దానికి కారణం ఏంటి, మనం భూమి నుంచి తీసుకోవాల్సిన జింకు, బోరాను శాతం తగ్గిపోవటం వల్ల మొక్క ఇలాంటి పూత లో సరైన రేషియో మెయింటైన్ చేసుకోలేకపోతుంది. కాబట్టి మనం జింకు, బోరాను, ఈ మెగ్నీషియం, కాల్షియం ఇలాంటి వాటిని మనం 15 రోజులకు ఒకసారి లేదా 1 నెలకు ఒకసారి అయినా రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాయి మొక్కలు. అట్లాంటి తోటల్లో రెగ్యులర్ ఫ్లవరింగ్ ఉంటుందండి, వచ్చే దిగుబడి కూడాను బాగుంటుంది. ఒకవేళ వాతావరణంలో ఎక్కువ కొంచెం వేడి అది ఎక్కువగా ఉందనుకోండి, కాయలు మంచి సైజు రావాలి, కలర్ రావాలి, నాణ్యత పెంచాలనుకున్నప్పుడు తప్పకుండా మనం కాయలకి కవర్లు అనేది రికమెండ్ చేస్తున్నాం. వాటిని కట్టడం వలన కూడా ఈ సన్ స్కాచింగ్ కానీ లేకపోతే అధిక ఉష్ణోగ్రత నుంచి కూడా కాయలకి ప్రొటెక్షన్ గా ఉండి నాణ్యమైన దిగుబడిని పొందగలుగుతాం.
0: ధన్యవాదాలండి డాక్టర్ బీకేఎం లక్ష్మి గారు. ఈరోజు ఎల్నినో సమయంలో మామిడి తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులకి ఎల్నినో వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుంది, దీనికి ఎటువంటి ప్రత్యామ్నాయ కార్యాచరణ చేసుకున్నట్లయితే రైస్ సోదరులు దీనివల్ల ఏర్పడే నష్టాన్ని తగ్గించుకోవచ్చో చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు ఎల్నినో సమయంలో మామిడి తోటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీకేఎం లక్ష్మి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఇప్పుడొక జానపద గీతం

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు సర్పిలాకార తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం గురించి తెలుసుకుంటారు.
1: ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంద్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానానికి కావలసినవి 100 లీటర్లు పట్టే ప్లాస్టిక్ లేదా సిమెంట్ తొట్టె, 2 కిలోల బెల్లం, 2 కిలోల గంజిపిండి, 500 మిల్లీలీటరు తల్లి శిలీంద్ర ద్రావణం, అలాగే 100 లీటర్ల బోరునీరు, గోనె లేదా నారు సంచి, గంజిపిండిని ఉడికించడానికి 5 లీటర్ల పాత్ర, అలాగే తాడు, 1 కర్ర. వీటిని ఉపయోగించి తయారీ విధానం మనం చూసుకున్నట్లయితే, ఈ R55 శిలీంద్రం తయారీకి ముందు రోజు ప్లాస్టిక్ లేదా సిమెంట్ తొట్టెను బాగా శుభ్రపరిచి ఎండలో పూర్తిగా ఆరపెట్టిన తొట్టెలో 100 లీటర్ల బోరునీటిని నింపాలి. అందులో నుండి 5 లీటర్ల నీటిని విడిగా తీసుకుని ఒక పాత్రలో పోసి 2 కిలోల గంజిపిండి కలిపి ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ ద్రావణం చల్లారిన తర్వాత దీనిని మిగిలిన 95 లీటర్ల నీటిలో పోసి బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా చేసి ఉంచిన 2 కిలోల బెల్లాన్ని అందులో వేసి ఎలాంటి గడ్డలు లేకుండా పూర్తిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వెంటనే 500 మిల్లీలీటరు R55 తల్లి ద్రావణాన్ని కలిపి కర్రతో బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఆ తర్వాత తొట్టె యొక్క మూతిని తడి గోనె సంచితో కప్పి తాడుతో బిగువుగా కట్టాలి. దీనివల్ల ఆకర్షితమైన పురుగులు ద్రావణంలో పడకుండా నివారించుకోవచ్చు. తర్వాత రోజు నుండి ప్రతిరోజు కూడా శుభ్రంగా కడిగిన కర్రతో రోజుకు 3 సార్లు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ ద్రావణాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్న ద్రావణం 10 నుండి 12 రోజుల్లో పిచికారీ చేయడానికి సిద్దమవుతుంది. ఇలా తయారు చేసుకున్న 100 లీటర్ల R55 ద్రావణం సుమారు 25 ఎకరాల తోటకి పిచికారీ చేసుకోవడానికి సరిపోతుంది. క్షేత్రస్థాయిలో తయారు చేసుకున్న R55 శిలీంద్ర ద్రావణాన్ని ఏ విధంగా పిచికారీ చేసుకోవాలో మనం గమనించినట్లయితే, సిద్దమైన R55 శిలీంద్ర ద్రావణాన్ని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ చొప్పున కలిపి ప్రతి లీటర్కు సుమారు 5 గ్రాములు డిటర్జెంట్ జోడించి హై వాల్యూమ్ స్ప్రేయర్ ద్వారా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిసేలాగా పిచికారీ చేయడం అవసరం. తెల్లదోమ ప్రారంభ దశలోనే పిచికారీ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తెల్లదోమ ఉధృతిని బట్టి అవసరమైతే 15 రోజుల తర్వాత మరొకసారి R55 పిచికారీ చేసుకోవాలి. రైతులు గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటంటే, క్షేత్రస్థాయిలో సిద్దం చేసుకునే శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా

0: నీడలోనే చేయాలి. శిలీంధ్ర ద్రావణం తయారీ సమయంలో ఏ పురుగులు ద్రావణంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తయారీలో ఉపయోగించే నీరు శుభ్రమైనదిగా ఉండాలి. బోరు నీరు లేదా స్వచ్ఛమైన నీరు మాత్రమే వాడుకోవాలి. తొట్టిలో శిలీంధ్ర ద్రావణం కలుపుతున్న కర్ర ప్రతిసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రసాయన పురుగు మందులతో లేదా ఇతర శిలీంధ్ర నాశకాలు కలిపి పిచికారీ చేయకూడదు. ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటలో సర్పిలాకార తెల్లదోమ ఒక ప్రధాన ముప్పుగా మారుతున్నప్పటికీ 6-55 శిలీంధ్రం ద్వారా దీన్ని సమర్థవంతంగా తక్కువ ఖర్చుతో అలాగే పర్యావరణ హితంగా నియంత్రించవచ్చు.
1: మీరింతవరకు సర్పిలాకార తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ SPR-55 శిలీంధ్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో. ముందుగా వినండి కొండవీటి దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. మరణ మృదంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత పాట వినండి. ఆరెంజ్ ఈ చిత్రం కోసం షహీల్ హదా మరియు చిన్మయ్ పాడిన పాట వింటారు. సంగీతం హరీష్ జయరాజ్.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి యువవాణి.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 కేంద్రంలో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వినండి. ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. విభాగాల వారీగా పోస్టును బట్టి గ్రాడ్యుయేషన్ బీఈ బీటెక్ బీసీఏ ఎంసీఏ బీఎస్సీ ఎంఎస్సీ బీబీఏ సీఏ ఐసీడబ్ల్యూ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థులు 1 ఆగస్టు 2026 నాటికి 23 నుంచి 43 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ పంపించుటకు చివరి తేదీ 26 ఆగస్టు 2026 వరకు ఉంటుంది. వెబ్సైట్ ఐడి www.bankofbaroda.co.in/వెబ్సైట్ని సందర్శించి అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోవాల్సిందిగా ఉన్నవి. మరో నోటిఫికేషన్. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో మేనేజర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ కేటగిరీలు అయినటువంటి ఇంజనీరింగ్ ఫైనాన్స్ లా ఆపరేషన్ కమర్షియల్ ఐటీ ఫైన్ సర్వీస్ కార్పొరేట్ మరియు కమ్యూనికేషన్ తదితర కేటగిరీల ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి విద్యార్హతలు పోస్టును బట్టి డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిప్లొమా సీఏ పాస్ అయిన వారు అర్హులు. ఇక అభ్యర్థుల వయసు మేనేజర్లకు 32 సంవత్సరాలు మించరాదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్లకు 27 సంవత్సరాలు మించరాదు. ఆన్లైన్ అప్లికేషన్లు 8 ఆగస్టు 8 నుంచి 7 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చును. వెబ్సైట్ ఐడి www.aai.aero.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకుని అప్లై చేసుకోండి. మరో నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఖాళీలు 7437. ఆన్లైన్ అప్లికేషన్లను 19 ఆగస్టు ఉదయం 8 గంటల నుంచి 9 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకున్నట్టుకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. పోస్టును బట్టి జనరల్ మరియు ఓబీసీలకు 1200 నుంచి 1500 రూపాయల వరకు పరీక్ష ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 600 నుంచి 750 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించవలసి ఉంటుంది. 1 కంటే ఎక్కువ పోస్టును అప్లై చేసుకుంటే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయల చొప్పున అదనంగా చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 50 రూపాయలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. వీటిలో కానిస్టేబుల్ ఫైర్ డిపార్ట్మెంట్ జైల్ వార్డెన్స్ కానిస్టేబుల్ డ్రైవరు మెకానిక్ పోస్టులకు 24280 నుంచి 72850 రూపాయల వరకు వారి స్కేల్ని నిర్ధారించారు. ఇక అభ్యర్థులను ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ అనే 3 దశలలో అభ్యర్థులను 3 విడతల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. వీటిలో మొత్తం 275 ఎస్ఐ సివిల్ ఎస్ఐ 148 ఏఆర్ఎస్ఐ 14 ఫైర్ ఎస్ఎఫ్ఓ 39 డిప్యూటీ జైలర్ 15 పోస్టులు ఉన్నాయి. మరి కానిస్టేబుల్స్ సివిల్లో 3697 పోస్టులు ఏఆర్లో 101052 పోస్టులు ఫైర్ ఫైటర్స్లో 751 పోస్టులు జైల్ వార్డెన్స్ 208 పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ మరియు డైవర్స్ 27 పోస్టులు ఉన్నాయి. పూర్తి సమాచారం కొరకు వెబ్సైట్ ఐడి tgprb.in/వెబ్సైట్ని సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోగలరు. మరి వీటికి సంబంధించిన విద్యార్హతలు పోలీస్ కానిస్టేబుల్ మరియు డ్రైవర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ మెకానికల్ మోటార్ వెహికల్స్ మరియు మెకానిక్ డీజిల్లో సర్టిఫికేట్ను సంపాదించి ఉండాలి. అభ్యర్థుల వయసు ఎస్ఐలకు 18 నుంచి 22 సంవత్సరాలు కానిస్టేబుల్కు 21 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండవలెను. జీవో నెంబర్ 87 ద్వారా అన్ని వర్గాల వారికి మరో 5 సంవత్సరాలు పొడిగింపు ఉంటుంది. దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాలు పొడిగింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 సంవత్సరాలు మించరాదు. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఈనాటి యువ వాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. ఆలాపన ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

టామ్ థీమ్ తోమ్ తక్కిట తక ధిమి తక చణు తక ధీమ్ తోమ్ నమ్ ధింకిట తక ధిమి తక చణు తక ధిద్ధిత్తాం తక తకిట తక ధిమి ధీమ్ తత్తాం తక తకిట తక ధిమి తక్కిడ తక తొంగిడ తక నంగిడ తక తింకిడ తక తరగిడ తరగిడ తక్కిడ తక తొంగిడ తక నంగిడ తక తింకిడ తక.

గణ గణ గణ గణ గణ గణ యగణధం ధన ధన ధన ధన ధన ధన ధన ధన ధగణ జం గణ గణ ధన గణ పగణ ఝం గణ గణ ఫణ గణ రగణ ఝం యగణ మగణం జగణ గగణం ధగణ పగణం రగణ జగణం జగమగ జగగణ ధగ పగ రగ ఝణ యగణ మగణ జగణ గగణ ధగణ గ

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ఏమనండి తెలుసుకుందాం. రండి ఈనాటి అంశం కరెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వీక్ గురించిన విషయాలు వింటారు. గత వారంలో జరిగిన వివిధ కరెంట్ అఫైర్స్ గురించిన విషయాలు. ముందుగా ఆర్బీఐ రేపో రేటు. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ దేశ ద్రవ్య విధానాన్ని నిర్వహించే ప్రధాన సంస్థ. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ద్రవ్య విధాన కమిటీ పనిచేస్తుంది. 2026 ఆగస్టు ద్రవ్య విధాన సమీక్షంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.25% కొనసాగించింది. అంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ప్రాథమిక వడ్డీ రేట్లో మార్పు ఏమీ ఉండదు. ఈ నిర్ణయాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తుంది. ముఖ్యంగా ఆహారం, ఇంధనం మొదలగు వాటి ధరల పెరుగుదలపై ఆందోళన ఉంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు. పశ్చిమ ఆసియా పరిణామాలు సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల 2026 ఆగస్టులో ఆర్బీఐ ద్రవ్య విధానం వృద్ధికి మద్దతునిస్తూనే ద్రవ్యోల్బణంపై అప్రమత్తంగా ఉన్న విధానంగా చెప్పవచ్చును. ఇక మరో వార్త. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇస్రో కీలక పాత్ర పోషిస్తుంది. ఉపగ్రహాలు, రాకెట్లు, అంతరిక్ష పరిశోధన ఇస్రో ప్రధాన కార్యకలాపాలు. ప్రస్తుతం ఇస్రోలో శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన అనేక నియామక ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఇస్రో అధికారిక కెరీర్ పోర్టల్కి 2026 పలు తాజా ఉద్యోగ ప్రకటనలు కూడా వెలువరించాయి. వాటిలో సైంటిస్టులు, ఇంజనీర్స్ మరియు అసిస్టెంట్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులున్నాయి. ఇస్రో యువతతో అంతరిక్ష సాంకేతికపై ఆసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. వీటిలో ఇస్రో రోబోటిక్స్ ఛాలెంజ్ URSC 2026 ఒక ముఖ్యమైన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని URRAW శాటిలైట్స్ సెంటర్గా నిరూపిస్తుంది. ఇక ఇది 2024 నుంచి నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇన్నోవేషన్ ఛాలెంజ్. 2026 పోటీకి అసెంబ్లెడ్ అనే థీమ్ను ఎంపిక చేశారు. అసెంబ్లెడ్ అంటే అటోనమస్ సర్వేయర్ ఛాలెంజెస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, నావిగేషన్ అండ్ డైనమిక్స్ అని అర్థం. ఇందులో భవిష్యత్ గ్రహ అన్వేషణకు ఉపయోగపడే స్వయం ప్రేరిత సాంకేతికతలను అభివృద్ధి చేయటం ఇటు లక్ష్యం. ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. ఆలయ శిఖరం చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: గత వారంలో జరిగినటువంటి మరికొన్ని కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని విషయాలు విందాం. గత వారం 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు. ఇక 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో

0: శిక్షణ అందించే లక్ష్యాన్ని ప్రధాని ప్రకటించారు. 2047 నాటికి భారత అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్స్కు పెంచే లక్ష్యాన్ని ప్రకటించారు. సెమీకండక్టర్ రంగం దేశంలో మరిన్ని సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. జీడిపి వృద్ధి అంచనా ఆర్బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను 6.7%గా పెంచింది. ఇక ఆగస్టులో దేశవ్యాప్తంగా చక్కెర రిటైల్ ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం దీనికి ఉత్పత్తి డిమాండ్ మార్కెట్ పరిస్థితులను ప్రధాన కారణాలుగా పేర్కొంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 23-24 రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇండియన్ రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ 27వ సమావేశానికి జయశంకర్ సహాధ్యక్షతన వహించనున్నారు. ఇక భారత్ యూకే రక్షణ సహకారం. భారత్ యూకే డిఫెన్స్ కాన్సల్టేటివ్ గ్రూప్ 25వ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. రక్షణ పరిశోధన సాంకేతికత ఇండో పసిఫిక్ భద్రతపై చర్చలు జరిగాయి. ఇక 2028 థామస్ యూబర్ కప్ ఫైనల్స్ నిర్వహణకు భారత్ అధికారికంగా బిడ్ సమర్పించింది. న్యూఢిల్లీ వేదికగా ఉండే అవకాశం ఉంది. హాకీ ప్రపంచ కప్ 2026 ఫిహ్మెన్స్ హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు 2వ దశకు చేరుకుంది. తదుపరి దశలో నెదర్లాండ్ అర్జెంటీనాతో కీలక మ్యాచ్లు ఉన్నాయి. ఇక ఆగస్టు 27 సెలవుకు బదులుగా ఆగస్టు 22 సుప్రీంకోర్టు పూర్తి పనిదినంగా ప్రకటించింది. యూపీఎస్సీ అసిస్టెంట్ ప్రొవైడెంట్ ఫండ్ కమిషనర్ ఏపీఎఫ్సి పోస్టులకు 2026 80 ఖాళీల నియామక ప్రక్రియ కూడా గత వారంలో విడుదలైంది. ఇక రూపాయి డాలర్ ఆగస్టు 15-21 గత వారంలో రూపాయి విలువపై అంతర్జాతీయ పరిణామాలు చమురు ధరలు ఆర్బీఐ చర్యలు ప్రభావం చూపాయి. ఇవి గత వారంలో ఆగస్టు 22 వరకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. మరికొన్ని అంశాలు తెలుసుకోబోయే ముందు
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: ఇక యూపీఏ ద్రవ్య విధానం, పారిశ్రామిక సంబంధాల కోడ్ వంటి అంశాలు గత వారం యూపీఎస్సీ ప్రస్తుత వ్యవహారాల్లో ప్రముఖంగా నిలిచాయి. ఆగస్టు 21 రూపాయి విలువ డాలర్తో పోలిస్తే సుమారు 95.69 రూపాయల వద్ద ముగిసింది. ఆర్బీఐ రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. ద్రవ్యోల్బణం పెరిగితే భవిష్యత్తులో రేట్ల పెంపు అవసరం రావచ్చని ఆర్బీఐ సూచించింది. భారత్ సింగపూర్ 4వ ఇండియన్ సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ సమావేశం ఆగస్టు 20 సింగపూర్లో జరిగింది. వాణిజ్యం, వ్యవసాయం, డిజిటల్ రంగాల సహకారం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బ్రిక్స్ యూత్ మరియు స్పోర్ట్స్ మీటింగ్ ఆగస్టు 22 ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్, బ్రిక్స్ స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్ నిర్వహించడానికి భారత ఆతిథ్యం ఇచ్చింది. ఇక నీరజ్ చోప్రా లాసానే డైమండ్ లీగ్లో 88.05 మీటర్ల సీజన్ బెస్ట్ ప్రదర్శనతో 2వ స్థానంలో నిలిచారు. ఇవి గత వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించిన విషయాలు. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఈ కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఇక వార్తల వివరాలు. దేశ తూర్పు సరిహద్దు భద్రత వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులు కేంద్ర బలగాల ప్రతినిధులతో ఈ రోజు సమావేశం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా చివరి రోజు సుక్నా వేదికగా నిర్వహించిన ఈ సమావేశంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సహస్ర సీమాబల్ ఎస్ఎస్బి అధికారులు పాల్గొన్నారు. సరిహద్దు నిఘాను మరింత పటిష్టం చేయటం, కేంద్ర భద్రతా బలగాలు, నిఘావర్గాలు, రాష్ట పోలీసులు, యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై సమావేశంలో చర్చించారు. అలాగే ప్రతిపాదిత త్రికోణ భద్రతా గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడంపై చర్చించారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇండియా రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్ రోవ్ తో జైశంకర్ సమావేశం కానున్నారు. సమాధాన్ సమారోహ్ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న 400కు పైగా కేసులను మొదటి రోజు పరిష్కరించినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో ప్రధానంగా భార్యాభర్తల వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, భూసేకరణ పరిహార కేసులు, పన్ను వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సయోధ్య, మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం దోహదపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించటం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

0: ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక ల్యాబ్ సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 12 ఏళ్లలో దేశంలో వైద్య సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మించడం ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధన సాధ్యపడుతుందని తెలిపారు. సాయుధ బలగాల వైద్య సేవల విభాగంలోనూ ప్రభుత్వం కొత్త సాంకేతికతలను ప్రవేశపెడుతోందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థ సకాలంలో సత్వర తీర్పులు ఇవ్వగలిగితే ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరుగుతుందని, సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ది సాధించడానికి ఆ దేశం మరింత నమ్మదగినదిగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ లీగల్ ఫోరంలో మాట్లాడుతూ, చట్టబద్దమైన పాలన పట్ల నిబద్దతతో పనిచేసే న్యాయ వ్యవస్థే ఏ దేశ ఆర్థిక పురోగతికైనా మూల స్తంభాలని ఉద్ఘాటించారు. కోర్టులు వేగంగా విశ్వసనీయంగా తీర్పులు ఇవ్వటం వలన దేశం పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతుందని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొంటూ,
1: న్యాయ సేతు, అ బ్రిడ్జ్ ఆఫ్ జస్టిస్ దట్ కనెక్ట్స్ 11 లీగల్ ట్రెడిషన్స్ విచ్ హావ్ మ్యూచువల్లీ అగ్రీడ్ దట్ ట్రస్ట్ షుడ్ బి కల్టివేటెడ్ డెలిబరేట్లీ రాదర్ దెన్ అవేటెడ్ పాజిటివ్లీ ఆర్ ప్యాసివ్లీ. ది బ్రిక్స్ ప్లస్ లీగల్ ఫోరం ఈస్ యూనిక్లీ పొజిషన్ టు చాంపియన్ దిస్ విజన్. టుగెదర్ వి ఎంబోడీ ది డైనమిజం ఆఫ్ ఎమర్జింగ్ ఎకనామిక్ అండ్ ది విజ్డమ్ ఆఫ్ ఎనిషియంట్ సివిలైజేషన్. ఏ గ్యాదరింగ్ ఆఫ్ దిస్ స్టేచర్ ఆర్ టు లీవ్ బిహైండ్ మోర్ దెన్ వెల్ చూజన్ వర్డ్స్ మైన్ ఇన్క్లూడెడ్.
0: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా యువజన మంత్రుల సమావేశం ఈరోజు ముగిసింది. ఈ సమావేశంలో బ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనను అధికారికంగా ఆమోదించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన ప్రగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగటం, నూతన ఆవిష్కరణలు, సామాజిక అభివృద్ది రంగాల్లో యువతకు మరిన్ని అవకాశాలను విస్తరించే మార్గాలపై చర్చించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ తెలిపింది. ప్రజలకు సేవ చేయటంలో ప్రధాని మోదీ అంకితభావాన్ని చాటి చెప్పడంతో పాటు ముఖ్యంగా యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా ప్రోత్సహించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 7, 2001న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని కూడా పురస్కరించుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతకుముందు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. సోమాలియా ఎమెన్ తీర ప్రాంతాల సమీపంలో సముద్రపు దొంగలు అపహరించిన 2 విదేశీ వాణిజ్య నౌకల్లోని 22 మంది భారతీయ నావికుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సోమాలియా అధికారులతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఎంటీ సిబు నౌకలో 16 మంది, ఎంవీ లుతుఫ్ నౌకలో 6 చొప్పున మొత్తం 22 మంది భారతీయ నావికులు ఈ వేర్వేరు ఘటనల్లో బందీలుగా చిక్కుకున్నారు. అపహరణకు గురైన భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నట్టు కెన్యాలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది. టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే వాణిజ్య ప్రకటనల నిడివిపై ఇప్పటి వరకు ఉన్న 12 నిమిషాల గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం తీసివేసింది. ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 సవరణలకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. డిజిటల్ మాధ్యమాల్లో ఇలాంటి ప్రకటనల నిబంధనలు ఏవీ లేనందున సాంప్రదాయ టీవీ ఛానళ్లకు మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ వివరించింది. పంజాబ్లో భారత సైన్యం అత్యాధునిక డ్రోన్లతో కూడిన తొలి బాజ్ బెటాలియన్ను ఏర్పాటు చేసింది. యుద్దభూమిలో గగనతల చురుకుదనం, అత్యవసర స్పందన సామర్థ్యం పెంచడమే దీని లక్ష్యం. పంజాబ్ రక్షకులుగా పేరుగాంచిన సైన్యానికి చెందిన వజ్రా కాప్స్ ఈ బాజ్ బెటాలియన్ను అధికారికంగా ప్రారంభించిన తొలి విభాగంగా నిలిచింది.

0: దేశంలోకి విదేశీ మారక ద్రవ్య ప్రవాహాన్ని పెంచేందుకు భారత రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టిన యుఎస్ డాలర్ ఇండియన్ రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ సదుపాయం ద్వారా 72.85 బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. రూపాయి మారకం విలువ బలహీనపడుతున్న తరుణంలో డాలర్ల రాకను వేగవంతం చేసేందుకు ఆర్బీఐ జూన్ 8న ఈ ప్రత్యేక ఫారెక్స్ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రీసా జాలీ గాయత్రి గోపీచంద్ జోడీ కాంస్య పథకం సాధించింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ ఫోర్లో డిఫెండింగ్ ఛాంపియన్లైన చైనా జోడీ లీ షెంగ్ యూ టాన్ నింగ్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ భారత జంట చారిత్రాత్మక కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రచారం చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లోని వస్తున్న ఒక నకిలీ పెట్టుబడి పథకం వీడియోను ప్రభుత్వం ఖండించింది. 22,000 రూపాయలు పెట్టుబడి పెడితే వారానికి 5,50,000 రూపాయల ఆదాయం వస్తుందనే హామీ ఇస్తున్నట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఈ వీడియో పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ తూర్పు సరిహద్దు భద్రతపై హోంమంత్రి అమిత్ షా కేంద్ర బలగాలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సకాలంలో తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ పెట్టుబడులకు విశ్వసనీయతను పెంచుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ రేపటి నుంచి 2 రోజుల పాటు రష్యాలో అధికారికంగా పర్యటించనున్నారు. వైద్య రంగాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు వినండి చిత్రమంజరి కార్యక్రమంలో ముందుగా స్నేహం కోసం చిత్రం నుంచి రాజేష్ పాడిన పాట, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: చిత్రమందికారికం తర్వాత పాట వినండి. రఘువరన్ బీటెక్ చిత్రం నుంచి ఎస్ జానకి మరియు దీపు పాడిన పాట వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రమంజి కార్యక్రమం తర్వాత పాట వినండి. ఆరాధన ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణంలో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రజగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా అభిమాన్ ఈ చిత్రం నుండి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన గీతం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎంలో భాగంగా ఇప్పుడు వినండి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా మంచి మనసులు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు సంగీతం ఇళయరాజా.

మీరు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాత పాట వినండి. మూగ మనసులు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్.

ఇప్పుడు ఇవ్వండి, బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పని పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్.

మధుర గీతల కార్యక్రమం తర్వాత పాట వినండి. బొబ్బిలి పులి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం జేవి రాఘవులు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM కేంద్రంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆజ్ హమ్ ఆప్కే లియే లాయే హై శ్రీ శ్రేయస్ నారాయణన్ ద్వారా ప్రస్తుత్ కర్ణాటక శాస్త్రీయ గాయన్. శ్రీ శ్రేయస్ నారాయణన్ ఆకాశవాణి కి టాప్ గ్రేడ్ కర్ణాటక శాస్త్రీయ గాయక్ హై. వే అప్నే ప్రభావశాలి ఆవాజ్, గహన్ సంగీత జ్ఞాన్ తథా కర్ణాటక సంగీత పరంపరా కి ప్రతి అటూట్ సమర్పణ కే లియే జానే జాతే హై. ఉన్హోనే ప్రారంభిక సంగీత శిక్షా ముత్తుస్వామి దీక్షితర్ కి పరంపరా సే జుడే స్వర్గీయ ఏ అనంతరామన్ అయ్యర్ కే మార్గదర్శన్ మే ప్రాప్త్ కీ. ఇస్కే పశ్చాత్ ఉన్హోనే ప్రొఫెసర్ ఎంఏ వేణుగోపాల్ తథా స్వర్గీయ పిఎస్ నారాయణ స్వామి సే ప్రశిక్షణ ప్రాప్త్ కియా, జిన్కే మార్గదర్శన్ నే ఉన్కే సంగీత జీవన్ కో ఆకార్ దియా. కయీ దశకో కే సంగీత సభావో కే అనుభవ్ కే సాథ్ శ్రీ శ్రేయస్ నారాయణన్ నే భారత్ ఔర్ విదేశో కే ప్రతిష్ఠిత సంగీత సమారోహో ఏవం సాంస్కృతిక మంచో పర్ వ్యాపక రూప్ సే అప్నీ ప్రస్తుతియా దీ హై. కర్ణాటక సంగీత కే క్షేత్ర మే ఉన్కే ఉత్కృష్ట యోగదాన్ కే లియే ఉన్హే అనేక సమ్మాన్ ఔర్ పురస్కార్ ప్రాప్త్ హువే హై తథా వే సంగీత సమీక్షకో ఔర్ సంగీత ప్రేమియో దోనో కే బీచ్ అత్యంత సమ్మానిత్ హై. అప్నే సఫల్ సంగీత జీవన్ కే అతిరిక్త్ ఉన్హోనే శిక్షణ ఏవం శైక్షణిక గతివిధియో కే మాధ్యమ్ సే సంగీత శిక్షా కే క్షేత్ర మే భీ మహత్వపూర్ణ యోగదాన్ దియా హై. ఆజ్ రాత్ కే ప్రసారణ మే ఇన్కే సాథ్ సంగత్ కర్ రహే హై వయలిన్ పర్ శ్రీమతి ఎస్ఆర్ రాజశ్రీ, మృదంగం పర్ శ్రీ ఏ బాలకృష్ణ కమ్మత్ ఔర్ ఘటం పర్ శ్రీ వైకమ్ ఎన్ గోపాలకృష్ణన్.
2: దిస్ ఈస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వీ బ్రింగ్ యూ అ కర్ణాటిక్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీ శ్రేయస్ నారాయణన్. శ్రీ శ్రేయస్ నారాయణన్ ఈస్ అ టాప్ గ్రేడ్ కర్ణాటిక్ వోకలిస్ట్ ఆఫ్ ఆకాశవాణి, నోన్ ఫర్ హిస్ పవర్ఫుల్ వాయిస్, మ్యూజికల్ డెప్త్ అండ్ స్టెడ్ఫాస్ట్ కమిట్మెంట్ టు ద కర్ణాటిక్ మ్యూజిక్ ట్రెడిషన్. He received his initial training under late A. Anandaraman Iyer of the Muthuswami Deekshithar lineage, followed by advanced tutelage under Professor M. A. Venugopal and late P. S. Narayana Swami, whose guidance shaped his distinguished musical career. With several decades of concert experience, Sri Shreyas Narayanan has performed extensively at prestigious music festivals and cultural platforms across India and abroad. He has received numerous honors and recognitions for his contributions to Carnatic music and enjoys the admiration of music critics and rasikas alike. In addition to his concert career, he has made significant contributions to music education through teaching and academic engagement. In tonight's program, he will be accompanied by Shrimati S.R. Rajashree on the violin, Shri A. Balakrishna Kammath on the Mridangam, and Shri Vaikam N. Gopalakrishnan on the Ghatam.
1: Shri Shreyas Narayanan apne gayan ki shuruaat Sant Tyagraj ki kriti Ninnada Nela se kar rahe hain, jo raag Kannada par aadharit hai aur Adi Taal mein nibaddh hai.
2: Shri Shreyas Narayanan begins his vocal recital with kriti Ninnada Nela, a composition of Tyagaraja in the raga Kannada set to

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

మార్కాపురం 101.5 ఎఫ్ఎం కేంద్రంలో సమయం 11:10 దాటి 3 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.5 ఎఫ్ఎం మార్కాపురంలో రేపు ఉదయం ప్రభాత ప్రసారం 5:55 నుండి ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.